ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 6వ రోజు మంగళధ్వని.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. మనము నమ్ము క్షేత్ర దర్శనిలో. సో మనం ఇంతసేపు విన్నాము అందరి బంధువయ్య సాంగ్ దేవుళ్ళు మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది, అండ్ దీన్ని కంపోజ్ చేసింది వందే మాత్రం శ్రీనివాస్ గారు. సో నెక్స్ట్ డమరుక మూవీ నుంచి మంచి సాంగ్ విందాం.

இன்ஜினியர் ஆகாஷ்வாணி ஹைதராபாத் எஃப்எம் 101.9 மெகாஹெர்ட்ஸ் பை வித் மீ ஆர்ஜே ஸ்பந்தனா. మనము నమ్ము వందనంలో స్టూడియో క్లాప్లో సమయం 6:38 దాటి 45 సెకండ్లు అవుతుంది. అండ్ ఇంతసేపు మనం విన్న సాంగ్ సిరలను సుఖసుఖ శాంతులు కూర్చున్న సాంగ్, దేవుళ్ళ మూవీ నుంచి. ఈ సాంగ్ ఆర్టిస్ట్ జానకి స్వర్ణలత గారు అండ్ లిరిసిస్ట్ చున్నవితుల. అండ్ దాని

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. అండ్ మనం ఉన్నాము హెల్దీ మార్నింగ్స్లో. సో ఉదయాన్నే ఆరోగ్యకరమైన కొన్ని అలవాట్లను పాటించడం వల్ల రోజంతా ఉత్సాహంగా అండ్ ప్రశాంతంగా కూడా ఉండొచ్చు. సో లైక్ బేసిక్ థింగ్స్ అన్నమాట, లైక్ లేవగానే కొన్ని వాటర్ తాగడం, కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, ధ్యానం చేయడం, సూర్యరశ్మి తగలడం అండ్ బలమైన అల్పాహారం తీసుకోవడం లాంటివి మనం మార్నింగ్ చేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల, అంటే లేవగానే పరగడుపున ఒక గ్లాస్ అయినా టూ గ్లాసెస్ అయినా గోరువెచ్చని వాటర్ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు పోయి మన జీర్ణక్రియ మొత్తం మెరుగుపడుతుంది అన్నమాట. సో దట్స్ అ గ్రేట్ మెడిసిన్ ఐ కెన్ సే. అండ్ దాంతోపాటు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ చిన్నగా లైక్ ఎవ్రీడే 20 to 30 minutes పాటు యోగా చేయడం కానీ, స్ట్రెచ్చింగ్, వాకింగ్, ఇలా వీటి వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి బద్ధకం లాంటివి ఏమైనా ఉంటే దూరం అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మార్నింగ్ లేవగానే ఎప్పుడో ఎందుకు ఈరోజు నుండి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసిన వల్ల మేము ఇంకా దాన్ని సానబెడదాం, ఏమంటారు? అండ్ మరిన్ని మాట్లాడుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి FM 101.9 మెగాహెర్ట్జ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై విత్ మీ ఆర్జే స్పందన. మనం ఉన్నాము హెల్దీ మార్నింగ్స్ నో స్టూడియో క్లాక్లో సమయం 7:14 దాటి 37 సెకండ్లు అవుతుంది. మనం మాట్లాడుకుంటున్నాము ఉదయం లేవగానే ఈ టైంలో ఇప్పుడు మనం ఏం చేయాలి అనే దాని గురించి. సో కూరవెచ్చని వాటర్ తాగడం, ఎక్సర్సైజ్ చేయడం, దాంతోపాటు మార్నింగ్ లేవగానే మనం చేయకూడని కూడా కొన్ని ఉన్నాయి, లైక్ ఫోన్కి చాలా దూరంగా ఉండటం, డిజిటల్ డిటాక్స్ అంటారు. ఉదయం లేవగానే కనీసం అరగంట పాటు మినిమం మొబైల్ ఫోన్ ముట్టుకోకుండా దూరంగా ఉంటే బ్రెయిన్కి చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది. అండ్ దాంతోపాటు ధ్యానం, కృతజ్ఞత భావం, అదే మెడిటేషన్ అండ్ గ్రాటిట్యూడ్. సో అట్లీస్ట్ 5 మినిట్స్ వరకు ప్రశాంతంగా కూర్చొని శ్వాస పైన ధ్యాస పెట్టడం ద్వారా లేదా మన జీవితంలోని కొన్ని మంచి విషయాలను తలుచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి రోజంతా సానుకూల దృక్పథంతో ఉంటామన్నమాట. అండ్ మరిన్ని మాటలు మాట్లాడుకుందాం, అంతవరకు వింటూనే ఉండండి ఓ మంచి సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్చే స్పందన. సో మనమున్నాము హెల్దీ మార్నింగ్స్లో మనం మాట్లాడుకుంటున్నాము ఉదయమే ఇప్పుడు మనం చేయాల్సిన మంచి పనులు ఏంటి అని. దానిలో భాగంగా మనం మాట్లాడినట్లయితే ఈ రోజుల్లో చాలామంది టైం లేకనో లేదా వేరే రీజన్స్ వల్లనో బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉన్నారనమాట. సో దాంతో సరైన శక్తి లభించక ఆ రోజంతా చాలా డల్గా ఉండాల్సి వస్తుంది. సో అలా కాకుండా మీరు డైలీ మంచి పోషకాలు నిండి ఉన్న బ్రేక్ఫాస్ట్ని తీసుకునేలా మీరు ప్లాన్ చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. ఇది చెప్పింది నిపుణులు. దీని ఫలితంగా శరీరానికి తగిన శక్తి లభించడమే కాకుండా ఆ రోజంతా మిమ్మల్ని చాలా యాక్టివ్గా ఉంచుతుందంట. అంటే పండ్లు, తృణధాన్యాలు, గుడ్లు, నట్స్ ఇట్లాంటి ప్రోటీన్స్ ఉన్న మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే ఆ రోజంతా హ్యాపీగా ఉండడమే కాకుండా మన హెల్త్ని కూడా కాపాడుకున్నట్టు అవుతుంది. అండ్ మరిన్ని మనం మాట్లాడుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్లో సమయం 7:43:56 అవుతుంది. అండ్ మనం ఉన్నాము హెల్దీ మార్నింగ్స్లో, మాట్లాడుకుంటున్నాము హెల్దీ మార్నింగ్స్లో ఏ విధంగా ఉండాలి మనల్ని మనం హెల్తీగా ఉంచుకోవడానికి అనే దాని గురించి. టిఫిన్ గురించి మాట్లాడుకున్నాము, దాని ప్రాముఖ్యత ఏంటి అని. అండ్ దాంతోపాటు ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ రోజువారు చేయాల్సిన పనులు ఏంటి అనే దాని గురించి, ఏ టైంలో ఏ పని చేయాలి అనేది ఓ చిన్న పేపర్ మీద రాసుకుని జేబులో పెట్టుకోండి. దాదాపుగా మెజారిటీ జనం దీని

0: ఒక సిల్లీ పాయింట్గా చూస్తారు, బట్ ఒకసారి ట్రై చేయండి. ఆ రోజు మీ పనులు అనుకున్న టైంకి పూర్తి కావడంతో, ఐ మీన్ లైక్ ఆ చిన్న పేపర్ ఎంత అద్భుతంగా హెల్ప్ అవుతుందో మీకే అర్థమవుతుంది. స్టార్టింగ్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా కంటిన్యూ చేయండి. అయ్యో ఆ పని మర్చిపోయానే, ఓహో ఈ పని కూడా అంది కదా, టైం లేదు ఎలా అనే పరిస్థితి రాకుండా చేస్తుంది ఆ పేపర్ పీస్. సో అలా ఒక టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని, ఈరోజు ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి, టాస్క్ కంప్లీట్ చేయాలి, లైక్ ఇంట్లో పనులు కానివ్వండి, ఆఫీస్లో వర్క్స్ కానివ్వండి, లేదా ఇంకేదైనా మీటింగ్స్ కానివ్వండి, ఏదున్నా రేపటికి పోస్ట్పోన్ లాగా చేయకుండా మనం అప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవడానికి ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. వై డోంట్ యూ ట్రై దిస్ అండ్ వింటూనే ఉండండి FM 101.9 MHz.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: Raghubodhu Maharajalandariki peru peruna namaskaram. This matter is దీని అర్థం ఏంటంటే బాధలు మర్చిపోవడానికి పీతల్లాగా తాగుతున్నారు కానీ లోపల లివర్ దొబ్బుతుందని ఆరోగ్యం షెడ్డుకు వెళ్తుందని జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే. జీవితం అంటే సినిమా కాదురా అయ్యా. ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి ధూమపానం మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. మీలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి బయలుదేరండి. అబ్బే మాకు తెలుసు మరంటారా? తాగండి ఓగండి. మీరు సావు మీరు సావండి రా.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరయ్యేందుకు 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం ఆ దేశానికి బయలుదేరతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలు దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. నెల నెలా ప్రసారం అయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 135వ సంచిక. న్యూఢిల్లీలో రేపు ఎల్లుండి జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026 గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు ఇందులో పాల్గొంటారు. సమగ్ర గ్రామీణాభివృద్ధిపై చర్చించడంతో పాటు గ్రామీణ భారత్ భవిష్య కార్యాచరణను రూపొందిస్తారు. జమ్మూకాశ్మీర్లో జులై 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్ర కోసం భద్రతా దళాలు సన్నద్ధతను ముమ్మరం చేశాయి. జూన్ 19వ తేదీతో ముగిసిన వారంలో భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు $672 బిలియన్ స్థాయిని దాటినట్లు రిజర్వ్ బ్యాంక్ నివేదిక తెలియజేసింది. మూసీ రివర్ బెడ్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు 30వ తేదీన పదవీ విరమణ చేస్తారు. రాష్ట్రంలో ఈవేళ రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. నిన్న రాత్రి బెల్ఫాస్ట్లో జరిగిన T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ జట్టును ఓడించింది. ఏ ఫార్మాట్లోనైనా భారత్పై క్రికెట్లో ఐర్లాండ్ విజయం సాధించడం ఇదే మొదటిసారి. ఈ సిరీస్లో 2వ చివరి T20 మ్యాచ్ రేపు జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్చే స్పందన. మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్లో. స్టూడియో క్లాక్లో సమయం 8:13 దాటి 44 సెకండ్లు అవుతుంది. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము మనల్ని మనం మోల్డ్ చేసుకునే విధానం గురించి. సో జీవితంలో మంచి విషయాన్ని సొంతం చేసుకోవాలి అని అనుకుంటే మీరు అలవాటు చేసుకోవాల్సిన మరో మంచి హ్యాబిట్ ఒకటి ఉంది, అదేనండి సోషల్ మీడియాని. సోషల్ మీడియాని పరిమితం చేయండి. చాలామందికి సోషల్ మీడియాను ఉపయోగించడం రాదు. ఒక టైం అనేది లేకుండా ఖాళీ దొరికినా అందులో మునిగిపోతూనే ఉంటారు. సో దీనివల్ల మీకు తెలియకుండానే ఎంతో టైం కిల్ అయిపోతుంది. అందుకే సోషల్ మీడియాకు ఒక టైం పెట్టుకోండి. ఆ టైంలో మాత్రమే చూడాలని ఒక రూల్ పెట్టుకోండి. ఇవన్నీ ఒక నెల పాటు ఫాలో అయితే

0: మీరు ఎంతగా మారిపోయారో, ఎంత టైం సేవ్ చేస్తున్నారో, మీ గోల్ వైపు ఎంతగా ఫాస్ట్గా వెళ్తున్నారో మీకే స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇంకెందుకు లేట్? లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ టుడే అండ్ వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.
1: Yeah, love.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 MHz బై విత్ మీ ఆర్జే స్పందన. మనము వైబ్రెంట్ హైదరాబాద్లో స్టూడియో క్లాక్లో సమయం 8:40:31 అవుతుంది. అండ్ మనం చాలా మాట్లాడుకున్నాము హెల్దీ మార్నింగ్స్ గురించి. అండ్ వైబ్రెంట్ హైదరాబాద్లో మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటి అంటే, ప్రస్తుత ఉరుకు పరుగుల జీవితంలో కాస్త సమయం మనకై మనం ఇచ్చుకోవాలి. ఆరోగ్యానికి, ప్రశాంతతకు, మనదైన అభిరుచిని సాన పెట్టేందుకు, మనల్ని మనం అప్డేట్ చేసుకునేందుకు, స్నేహితులతో సరదాగా కాసేపు గడిపేందుకు, కొన్ని పేజీలను ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసుకోవాలి మన లైఫ్ అనే బుక్లో. సో ఇవన్నీ చేయడానికి మనకంటూ మనం కొంచెం టైం ఇవ్వాలి. అండ్ మనల్ని మన వర్షన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. అండ్ మాట్లాడుతూనే ఉందాం, వింటూనే ఉండండి FM 101.9.

0: FM Rainbow 101.9.
1: నిలయంలో సమయం 9 కావస్తుంది. మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. నెల నెలా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 135వ సంచిక. న్యూఢిల్లీలో రేపు ఎల్లుండి జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026కు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ప్రభుత్వోన్నతాధికారులు సమగ్ర గ్రామీణాభివృద్ధిపై చర్చించి గ్రామీణ భారత్ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తారు. జమ్మూకాశ్మీర్లో జూలై 3వ తేదీన ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్ర కోసం భద్రతా దళాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. మూసీ రివర్ బెడ్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ పురోగతిపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్పై ఎంఐఎం ఎంపీ ఓస్ అసదుద్దీన్ ఓవైసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. దేశం నలువైపుల నుంచి వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిమ్స్ ను బలోపేతం చేస్తామని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంచాలకులు డాక్టర్ రాహుల్ దేవరాజ్ చెప్పారు. రాష్ట్రంలో ఈవేళ రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నిన్న రాత్రి బెల్ఫాస్ట్లో జరిగిన T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు 34 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించింది. భారత్ పైన ఐర్లాండ్ క్రికెట్లో విజయం సాధించడం ఇదే మొదటిసారి. రెండవది చివరిది T20 క్రికెట్ మ్యాచ్ రేపు జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 10 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. చూడలేదు, వినపడలేదు, కానీ వరల్డ్ మొత్తంతో మాట్లాడిన స్త్రీ పేరు హెలెన్ కిల్లర్. వాళ్ళ టీచర్ అనే అనీ సులివన్ ఇచ్చిన వాటర్ అనే ఒక్క వర్డ్ తన ఒక లైఫ్నే మార్చేసింది. సో ఈరోజు ఒక లెసన్, నీ లిమిటేషన్స్ నీ లిమిట్ కాదు. అండ్ ఈ వైబ్రెంట్ హైదరాబాద్తో నేను మీ ఆర్జే. సో బాడీలో ప్రాబ్లం ఉన్నా సరే మనసు స్ట్రాంగ్గా ఉంటే వరల్డ్ని గెలవచ్చు అని చూపించింది హెలెన్ కిల్లర్. సో హెలెన్ కిల్లర్ లైఫ్ అంటే ఇంపాసిబుల్ అంటే లేదు అనే ఒక ప్రూఫ్. సో డిజబిలిటీ ఉన్న పిల్లలకి ఇన్స్పిరేషన్ కోసం, ఇంక్లూషన్ కోసం ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈరోజు హెలెన్ కిల్లర్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన.
1: సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిసాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. మనమున్నాము వైబ్రెంట్ హైదరాబాద్లో. స్టూడియో క్లాక్లో సమయం 9:26 దాటి 26 సెకండ్లు అవుతుంది. అండ్ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండూ ఉంటాయి. కొన్ని చోట్ల హార్డ్ వర్క్ అండ్ మరికొన్ని చోట్ల స్మార్ట్ వర్క్ని వాడుతూ, క్రియేటివిటీని యూజ్ చేస్తూ, మనకంటూ ఒక గుర్తింపుని సాధిస్తూ ముందుకెళ్ళాలి. రోల్ మోడల్స్ని పెట్టుకుంటూ, గోల్స్ని ముందుంచుకొని, అడ్డంకులన్నింటినీ ఎదుర్కొంటూ, అవసరమైన చోట బ్రెయిన్ని వాడుతూ విజయాన్ని సాధించాలి. తోడునివ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, అది చాలు విజయం సాధించాలి అంటే. సో మీరు కూడా అలానే విజయాలు సాధించాలని, సాధించేలా తోడ్పడాలని కోరుకుంటూ వింటూనే ఉండండి FM 101.9 MHz బై విత్ మీ ఆర్జే స్పందన.

0: నా చిన్నప్పుడు ఫోన్లు కేవలం కాల్స్ కోసం మాత్రమే ఉండేవి. ఇప్పుడు నా ఉపకార వేతనం నేరుగా నా ఫోన్కే వస్తుంది. నాన్న కిసాన్ సమ్మాన్ డబ్బులు, అమ్మ స్వయం సహాయక గ్రూప్ చెల్లింపులు అన్ని ఫోన్లో డిజిటల్గా అందుతున్నాయి.
1: ఈ డిజిటల్ ఇండియా డిబిటి యూపీఐతో పెరిగింది. ఈ నవభారతం వికసిత్ భారత్ను నిర్మిస్తుంది. వికసిత్ భారత్ కా అమృత్ కాల్, 11 ఏళ్ల సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్ల సమయం 9:45 దాటి 2 సెకండ్లు అవుతుంది అండ్ మనమున్నాము వైబ్రెంట్ హైదరాబాద్లో. సో మార్నింగ్ నుంచి చాలా మాట్లాడుకున్నాము డేని ఏ విధంగా స్టార్ట్ చేయాలి అండ్ దాంతోపాటు ఎటువంటి టిఫిన్స్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ గురించి కానివ్వండి, మెడిటేషన్ గురించి కానివ్వండి, ఇంకా చాలా మాట్లాడాను. అండ్
2: ఆల్సో స్పందన కొత్త వాయిస్ లా ఉంది.
1: ఓ మై గాడ్, అప్పుడే వచ్చేసింది ప్రియ బాంధవ, మన నెక్స్ట్ ఆర్జే కూడా మనతో పాటు వచ్చింది. అవును, ఏం విన్నావా రేడియో?
2: ఎస్ ఎస్ విన్నాను, వింటూనే వచ్చాను. హెలెన్ కెల్లర్ గురించి మాట్లాడావు, హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ గురించి మాట్లాడావు, మెడిటేషన్

0: గురించి మాట్లాడావు. మార్నింగ్ని ఎలా స్టార్ట్ చేయాలో మన శ్రోతలకి చెప్పేశావుగా.
1: అవును, నువ్వు ఇన్సెప్ట్ జర్నీలోనే ఉన్నావు కదా, ఇదంతా ఎలా విన్నావు?
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంది కదా నా దగ్గర.
1: అవునా, సో ఎవ్రీవన్ కెన్ గో విత్ దట్ రైట్?
0: ఎస్ ఎస్, యూ కెన్ జస్ట్ ఇన్స్టాల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్లో ఇన్స్టాల్ చేసుకుని లైవ్ రేడియోలో వెళ్ళి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని కొడితే చాలు, వినేయొచ్చు ఎక్కడి నుంచన్నా.
1: అండ్ దాంతోపాటు యాప్ లేకుండా కూడా గూగుల్లో డైరెక్ట్గా 101.9 FM అని టైప్ చేసి కూడా మనం వినడానికి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది.
0: ఎస్, అంటే మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు, వర్క్కి వెళ్తున్నప్పుడు, స్కూల్స్కి వెళ్తున్నప్పుడు కాదు కానీ వర్క్కి వెళ్తున్నప్పుడు మాత్రం వినేయచ్చు.
1: యా ఆఫ్ కోర్స్, ఎందుకంటే రీసెంట్గా వచ్చే మొబైల్స్లో కూడా కొంతమందికి రేడియో యాప్స్ కూడా రావట్లేదు కదా, సో ఇది చాలా బాగుంది కదా.
0: ఎస్,
1: అండ్ వింటూనే ఉండండి FM 101.9, మరిన్ని ముచ్చట్లో మళ్ళీ కలు వింటూనే ఉండండి.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 MHz బై విత్ మీ ఆర్జే స్పందన. మనమున్నాము వైబ్రెంట్ హైదరాబాద్లో. సో మనతో పాటు ఉంది దీని బాంధవి.
3: హాయ్ లిస్నర్స్, దిస్ ఇస్ ప్రియ బాంధవి అండ్ ఆల్సో స్పందన. ఇంత మార్నింగ్ వచ్చావు కదా, ఏం తినేసి వచ్చా?
2: ఏముంది, రాగి దోశ. రాగి అనేది నాకు చాలా ఇష్టం అబ్బా, ఎందుకంటే మార్నింగ్ జావా టైప్లో తాగొచ్చు, ఈవినింగ్ కానీ మధ్యలో ఎప్పుడైనా స్నాక్స్గా రాగి లడ్డూస్ తోటి కూడా తినొచ్చు. అండ్ రాగి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అండ్ తినడానికి కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా, బికాస్ ఒక చాక్లెట్స్ రూపంలో రాగి చాక్లెట్స్ కూడా నేను విన్నాను. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇంపార్టెంట్, కొంచెం రాగిలో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసి చిన్నగా లడ్డూలా చేసుకుంటే. నేను నీకోసం తీసుకుని వచ్చాను కూడా.
3: అవునా, అక్కడ పెట్టేసేళ్ళు, షో అయిపోయాక నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను.
2: యా,
3: బై ద వే నీకు తెలుసా, మన ఎఫ్ఎం రెయిన్బో 101.9లో ఒక షో ఉంది మన ఫుడ్ గురించి.
2: ఓ, జర్నీ హైదరాబాద్, అదే కదా?
3: ఎస్.
2: మరి చెప్పు, నేను అడుగుతున్నా దాని గురించి.
3: అ యునిక్ షో విచ్ డెలివర్ ద ఫ్లేవర్స్ ఆఫ్ హైదరాబాద్. ఫుడ్ గురించి, దాని హిస్టరీ గురించి మన ఆర్జెస్ ఎంత చక్కగా మాట్లాడుతున్నారో తెలుసా, పాపులర్ రెసిపీస్ కూడా చెప్పేస్తున్నారు కొంచెం.
2: వావ్, అయితే తప్పకుండా వినాల్సిందే ఈరోజు 2 గంటలకి. సో స్పందన సైనింగ్ ఆఫ్ అండ్ ప్రియ బాంధవి ఈజ్
3: సైనింగ్ ఇన్ చార్జ్.

పదవ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్స్ లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305277330999591873141 నెంబర్లకు కాల్ చేయండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో ఉన్న ఆలోచనలు దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారం అయ్యే రేడియో ప్రసంగాల

పేపర్లో 135 సంచిక. ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ మొత్తం, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్ మొదలైన యూట్యూబ్ ఛానళ్లలో కూడా వినవచ్చు. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారం చేస్తాం. రేపు రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. న్యూఢిల్లీలో రేపు ఎల్లుండి జరిగే జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026కు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ప్రభుత్వోన్నతాధికారులు సమగ్ర గ్రామీణాభివృద్ధిపైన చర్చిస్తారు. మూసి రివర్ బెడ్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవోగా భవానీశంకర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఎంపీఆర్ కృష్ణయ్య ఈ నెల 30 తేదీన కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. పరిమితికి మించి సరుకులు, ఖనిజాలు, ముడి పదార్థాలు భారీ వాహనాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. దేశం 40,000 పుల నుంచి వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిమ్స్ను బలోపేతం చేస్తామని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంచాలకుడు డాక్టర్ రాహుల్ దేవరాజ్ చెప్పారు. రాష్ట్రంలో ఈవేళ రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. బెల్ఫస్ట్లో జరిగిన T20 క్రికెట్ మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు భారత్ జట్టును 34 పరుగుల తేడాతో ఓడించింది. విశేషాలు మరో వార్తల ముఖ్యాంశాలు విన్నారు. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Well, listeners, I want to play a quick little guessing game with you. Well, I want to give you a quick gist, a little puzzle about a truly legendary soul we are honoring today. Think about this. Imagine navigating a world where the lights are completely turned off and the volume is permanently set to absolute mute. No sound, no sight. Most of us would feel completely trapped, right? Well, but this specific person that I'm talking about today took that silent, dark world and turned it into a canvas of best-selling books, global lectures, and political activism. Oh, and here's a little fun twist. She was actually an incredible vaudeville performer for a while, making witty jokes, and she could literally recognize her friends just by the vibrations of their footsteps. So, if you guessed it right, WhatsApp the answer to me on number 2323-4822. Till then, we have a quick song break to give you some time for think.
2: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
3: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
2: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
3: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
2: పేరిణి నృత్యం,
3: ఒగ్గు కథలు,
2: జానపద గీతాల సోయగాలతో
3: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
2: పచ్చని పంటలు ఒకవైపు,
3: చేనేత చీరలు మరోవైపు,
2: బిర్యానీ రుచుల నుంచి
3: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
2: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: 덩글덩글
1: ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.

0: to believe in yourself and move forward in any situation.
1: Bro, ఆకలేస్తుంది. బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం? పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి? మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారం అవుతుంది. ఆ వెంటనే తెలుగు అనువాదం వినవచ్చు. మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 135వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ మొత్తం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, పత్రికా సమాచార కార్యాలయం, ప్రధానమంత్రి కార్యాలయం, ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రేపు ఉదయం 11 గంటల అనంతరం ప్రసారం చేస్తాం. రేపు రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. న్యూఢిల్లీలో రేపు ఎల్లుండి జరిగే జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వోన్నతాధికారులు సమగ్ర గ్రామీణాభివృద్ది గురించి చర్చిస్తారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్ బెడ్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. అంచనాలకు అదనంగా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు యూరియా కేటాయించిందని, రైతులకు సమర్థంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వందేనని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఒక ప్రకటనలో చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు జూలై 5వ తేదీలోపు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట ప్రభుత్వం తెలియజేసింది. జూలై 5 తర్వాత మరో అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. 8,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంపీ ఆర్ కృష్ణయ్య 5వ తేదీన కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈవేళ ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా మెక్సికోలోని గ్వాడాలజారా మైదానంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ చివరి పోరులో 2 సార్లు ప్రపంచకప్ ఛాంపియన్గా నిలిచిన ఉరుగ్వే జట్టు స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమి పాలై టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఎస్టీ హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టీ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టీ కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టీ గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టీ ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టీ హైదరాబాద్ జోన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఐటీఐ కోర్సులో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305277330999591873 నెంబర్లకు కాల్ చేయండి.

0: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏం మామా,

0: తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామ, నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సు లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీ లోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305277330999591873 నెంబర్లకు కాల్ చేయండి.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: वेल दोस्तों, आप सुन रहे हैं 101.9 FM रेनबो और ये है हमारा फेवरेट प्रोग्राम हेलो रेनबो. अगर आपको ये नए जनरेशन को यानी हमारे जेंजी दोस्तों को लाइफ में सर्वाइव करने के लिए एक सॉलिड एडवाइस देना चाहते हो, चाहे वो कैरियर बिल्ड करने के लिए हो या स्ट्रेस कम करने के लिए हो, तो आप क्या बोलेंगे? यही बात पे हमसे बात करने एक कॉलर जुड़े हैं. बात करते हैं. हेलो
3: राधे राधे.
2: राधे राधे सर, हेलो रेनबो.
3: तो राधे राधे कहना है.
2: राधे राधे सर, कैसे हैं आप? कहाँ से बात कर रहे हैं? कौन बात कर रहे हैं?
3: मैं मुरली बात कर रहा हूँ.
2: मुरली जी,
3: अच्छा हूँ, आप कैसे हैं?
2: मैं अच्छी हूँ, शुक्रिया पूछने के लिए. आप आज का टॉपिक सुने हैं?
3: सुना हूँ. अरे क्या है, हमारा हाल तो सही है, हम तो फिसल रहे नहीं है, हम मचल रहे नहीं है. इंकोट ఏంటంటే, మీరు సందర్భాన్ని బట్టి పాట కూడా పడే వేశారండి, క్వశ్చన్ వేశారు, దాని తగ్గట్టు కూడా పాట ప్లే చేశారు.
2: థ్యాంక్ యూ అండి.
3: అయితే ఇంకోటి ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యంగా స్పందన గారు మీరు మట్టుకే ఆ సజ్జ అదేంటి సజ్జరాలు లడ్డూలు మీరే తింటారా, మాకేమైనా ఉంచుతారా?
2: ఈజీ ఈజీ రెసిపీస్ అండి, ఇంట్లో చేసేసుకోవచ్చు మనం కూడా.

0: ఐరన్
1: అంతే
0: కూడా
1: కాని
0: వస్తుంది.
1: అది కాదు, అంతే కాని మీరు తెచ్చుకునే మాత్రం మాకు ఇష్టాలు మాట అంటలేరు అన్నట్టు.
0: అలా ఏం లేదండి.
1: సరే సరే, కానీ మాట వరుసకైనా అది ఆ లడ్డూలు ఎందుకండి, అంతకన్నా మంచి లడ్డూలు మేము పాట వినిపిస్తున్నాం కదా అని కూడా అనటలేరు. మీరు ప్రియం ప్రియ బంధువు గారా లేకపోతే
0: బాంధవి? ప్రియ బాంధవి.
1: ప్రియ బాంధవి గారు. బాగుందండి, పేరైతే చాలా బాగుంది, మీ
0: థ్యాంక్ యూ
1: వాయిస్
0: అండి.
1: బాగుంది, బహుశా మీరు కూడా బాగుండొచ్చు అందంగా.
0: థ్యాంక్ యూ
1: సో
0: అండి.
1: అందంగానే ఉండండి. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు మనకు ముఖాన్ని ఒకసారి అడ్డంగా చూసుకుంటే, ప్రియ బాంధవి గారు హలో
0: చెప్పండి.
1: వింటున్నారా? అయితే ఓకే, అయితే అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటే మనకు రెండు కళ్ళు, రెండు ఒక్కులు, నోరు, రెండు చెవులు ఇచ్చాడు దేవుడు.
0: అవునండి.
1: మన క్రిస్టియన్ గురించుకోవాలండి, మనకు కావాల్సిందే కావాలి, ఈ క్షణమే కావాలని ఎందుకు అనుకోవాలి? మనం ఆ పట్టును కాస్త వదిలేస్తే ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఒకటి ఒకటి మంచిది చూస్తున్నందుకు తీసుకోండి, ఒకటి చెడు, ఇది ఎందుకు జరుగుతుంది, సరే ఇది మంచిది కాదు అని వదిలేసేయండి అక్కడ. ఇంకోటి ఒకటి మంచిది అండి, ఇంకోటి చెడుది కూడా వినిపిస్తుంది మనకు, రెండు చెడు కాబట్టి వినిపిస్తుంది, ఇంకో దాన్ని అక్కడనే వదిలేసండి, మనకు పనికిరాంది. కాకపోతే ఇప్పుడే కావాలి నాకు, నేను అనుకున్నప్పుడే కావాలి, నేను అన్నదే కావాలి, నాకు ఇప్పుడే కావాలనుకుంటే నీకు నీ అంతలా నువ్వు పెంచుకుంటున్నావు తప్ప, నువ్వు ఆశించి నువ్వు పెంచుకుంటున్నావు తప్ప, నువ్వు దాన్ని వదిలేస్తే నువ్వు బాగుంటావు. ఎందుకంటే అది అది ఎందుకు వదిలిపోయింది నా నుంచి అని ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ స్ట్రెస్ అనేది ఆటోమేటికల్లీ మీరే తగ్గించుకుంటారు.
0: కరెక్ట్.
1: ఇంకోటి ఇంకో క్యారియర్ కోసం అంటారా, ఇప్పుడు అదైతే మీరు కష్టపడండి, కానీ నాకు 100,000 రూపాయలదే రావాలి, 2 లక్షలదే రావాలి అని గోల్ పెట్టుకోండి. కానీ ఇప్పుడే రావాలి, నేను కంప్లీట్ చేసుకున్నా, నేను ఇప్పుడే రావాలి, ఈ క్షణమే రావాలనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది. కాకపోతే వెయిట్ చేయాలి, మీకు 2 లక్షలు కాదు, 20 లక్షలు, 2 కోట్లది కూడా వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది? మీరు 200 రూపాయలు ఎట్లొస్తున్నాయి అని ఆలోచించండి, దాని వెనుక కష్టం ఎంత ఉందని ఆలోచించండి, ఆ కష్టాన్ని ఇంకా మనం ఎంత పెంచుకుంటే బాగుంటుంది. అదే అదే విధంగా ఆ మీరు పై స్థాయికి వెళ్ళినప్పుడు కింది స్థాయి వాళ్ళని మనం ఎంత ఎంత చక్కగా చూసుకోవాలనేది ఆలోచించుకుంటే మీరు ఎంతో స్థాయికి ఎదుగుతారు. ఇంకోటి ఆ డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు నా దృష్టిలో, ప్రియ బాంధవి గారు
0: చెప్పండి.
1: కాకపోతే అంతే సహనంగా, అంతే గౌరవంగా, అంతే ఆనందంగా మీరుండి ఇతరులను ఉంచండి, ఉంచడం నేర్చుకోండి, మీరు అన్ని తెలుస్తారు. జీవితంలో మీకు కావాల్సినవి అన్ని అందుతాయి. ఇంతేనండి నేను చెప్పదలుచుకుంది. బాగుందా, నచ్చిందా మీకు?
0: చాలా బాగా చెప్పారు మురళి గారు. థ్యాంక్ యూ ఫర్
1: హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. వీలవుతే ఒక పాట ఇస్తారని భావిస్తున్నాను.
0: చెప్పండి.
1: రామ్లీలా నుంచి గర్భా సాంగ్ వేయండి, వింటాను.
0: ఓకే అండి.
1: హ్యావ్ ఎ గ్రేట్ డే.
0: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఇన్. వేసే దోస్తో హమ్ సునే థే నా పేషెన్స్ ఇస్ ద కీ. బస్ యహీ బాత్ పే ఎక్ ఔర్ గానా ఆప్కో సునానా చాహుంగీ మే. అరిజిత్ సింగ్ కా గానా హై, సునతే రహియేగా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 FM.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: वेलकम बैक लिसनर्स, आप जुड़े हैं हेलो रेनबो के साथ ओनली ऑन 101.9 एफएम रेनबो. हमारे साथ बात करने के लिए हमारे अगले कॉलर रेडी है, सुनते हैं कौन है. हेलो
2: हेलो
1: हेलो रेनबो.
2: हेलो
1: हेलो रेनबो, आवाज आ रही है आपको?
2: आपका सुना रही मेरा?
1: हाँ जी, आप ऑन है रे, बोलिए. कौन बात कर रहे हैं, कहाँ से बात कर रहे हैं आप?
2: నేను ఓలేడ్ ప్రభాకర్ మాట్లాడుతున్నాను.
1: నమస్తే అండి ప్రభాకర్ గారు.
2: నమస్కారం, గచ్చిబౌలి నుంచి మాట్లాడుతాను, హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి.
1: ఓకే సార్, విన్నారా ఈ రోజు టాపిక్? మీరు
2: విన్నాను విన్నాను. యువతకి నా ఇచ్చే సందేశం ఏమిటంటే టెక్నాలజీ పరంగా ఎదగాలి ఇంకా.
1: ఎస్ సార్,
2: టెక్నాలజీ పరంగా ఇప్పటికే చాలా టెక్నాలజీ వచ్చింది. ఇంకా ఎలాంటిదంటే వాటర్ లేకుండా పంటలు పండించే స్థాయికి రావాలి. అలా వచ్చినప్పుడు భారతదేశం బాగుపడుతుంది, ఇన్ వరల్డ్ మొత్తం బాగుపడుతుంది.
1: ఎస్ సార్,
2: మెయిన్ అసలు తిండి కోసం ఎవరికి ఇబ్బంది ఉండకూడదు.
1: అవును సార్,
2: అలాంటి రోజు వచ్చిన రోజు అలా కనుక్కున్న వాళ్ళకి, అలాంటి యువత కనుక్కోవాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ పేరు కూడా శాశ్వతంగా ఉండిపోతుంది.
1: కరెక్టే సార్.
2: ఏమంటారు?
1: కరెక్టే సార్.
2: యువత ఈ విధంగా ఆలోచన చేయాలి, నెక్స్ట్ జనరేషన్.
1: ఎస్ సార్,
2: థ్యాంక్ యూ. ఓలేడ్ ప్రభాకర్,
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఇన్. ఎస్ సార్, కా బోల్నా హై కి और टेक्नोलॉजी तो आगे बढ़ चुका है, बट और भी ज़्यादा बढ़ेगा. और भी हमारी यूथ इनोवेटिव आइडियाज़ को इम्प्लीमेंट करके अच्छे अच्छे चीज़ें बनाएंगी, तो हमारे देश के लिए बहुत गर्व की बात होती है. और एक कॉलर हमारे साथ जुड़ने के लिए रेडी है, देखते हैं कौन है. हेलो रेनबो.
3: हेलो
1: हेलो रेनबो.
3: हेलो रेनबो
1: सर, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు, ఎవర్ మాట్లాడుతున్నారు?
3: గుడ్ ఆఫ్టర్నూన్, నేను నా పేరు రమణయ్యమ్మ.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
3: ఏ పని చేసినా శ్రద్ధతో చేయమని చెప్తా, భగవంతుడు చెప్పినాడు. ఏ పని నువ్వు ఏ పని అంటే ఆ పని మీదనే శ్రద్ధ పెట్టాల. ఆ పని మీద శ్రద్ధ పెడితే నువ్వు చదువు ఉంది, చదువు మీద శ్రద్ధ పెట్టు. కనీసం పోనీ ఏదైనా కానీ పని చేయాలా, ఆ పని మీద శ్రద్ధ పెట్టు. ఉద్యోగం చేయాలా, ఉద్యోగంలో మంచి శ్రద్ధ పెట్టు. ఏదైనా కూడా నువ్వు శ్రద్ధ పెడితే ఆ పని సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా శ్రద్ధ విరహితం యజ్ఞం తామసం పరిచర్చితేనే భగవద్గీతలో శ్రద్ధ లేకుండా పని చేసే ఏ పని అని కూడా అది తరంగాదనమాట. కాబట్టి ప్రతి మానవుడు కూడా శ్రద్ధతో పని చేస్తే అన్ని రంగాల్లో ముందుకు వస్తారమ్మా.
1: కరెక్ట్ సార్,
3: అది మనది.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఇన్. ఎక్ ఆర్ కాలర్ జుడ్నే కే లియే రెడీ హై, హమ్ సున్తే హై ఉన్కో క్యా కహనా హై. हेलो, शायद कॉल कट गया है, लेकिन आपको नंबर्स फिर से बता देती हूँ. 0402323-0030, 0402323-4821, और एक नंबर है 0402970-4715. इस दौरान आप हमारे व्हाट्सएप पे भी मैसेज कर सकते हैं इंस्टेंटली. नंबर व्हाट्सएप का 0402323-4822.

0: మంచి మసాలా ఐటెం కావాలి జస్ట్ ఇన్ హైదరాబాద్ అంటే. ఎస్ ఐ నో, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ గొంతు వినగానే ఎవరి పేరు గుర్తొస్తుందో, వేణువు అని. ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే మీకు ఇప్పుడు స్పెషల్ ఆషాఢ మాసం వస్తుందంటే హైదరాబాద్లో ఏం ఉత్సవం జరుగుతుంది?
1: బోనాల పండుగ సార్.
0: ఎస్ ఎగ్జాక్ట్లీ, బోనాల పండుగ అంటే దాంట్లో ఫెస్టివల్ ఫుడ్ ఉంటుంది కదా, కానీ మనుషుల పేర్లతో కొన్ని స్వీట్స్ ఉన్నాయి.
1: ఓ
0: నీకు
1: నాకు
0: తెలుసా
1: తెలియదే.
0: హైదరాబాద్లో చాలా స్వీట్స్ ఉన్నాయి,
1: అయితే
0: నిజాం
1: విషయం
0: నవాబుల దగ్గర
1: వినాల్సింది.
0: నుంచి ఇప్పటి వరకు కూడా. మరి జహంగీర్, జాంగ్రీ అంటారు కదా,
1: అవునవును విన్నాను
0: బాద్షా,
1: విన్నాను కూడా,
0: అయ్యా,
1: కానీ దాని హిస్టరీ
0: మైసూర్ పాక్,
1: తెలియదు.
0: అన్నీ కూడా మనుషుల పేర్లే, రాజుల పేర్లు అండ్ సెలబ్రేషన్స్లో ఆ పేర్లు కాస్త స్వీట్స్ నేమ్స్గా పెట్టేశారు అన్నమాట. సో ఒకప్పుడు మన ఊర్లో ల్యాండ్ మార్క్ అంటే పలానా పోస్ట్ ఆఫీస్ హౌస్ పక్కన, టెంట్ హౌస్ ఇంటి పక్కన, ఏదరింటి ఇంటి పక్కన అలా ల్యాండ్
1: అలా
0: మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు
1: చెప్పేవారు.
0: ఆ ల్యాండ్ మార్క్స్ అన్ని మాయమైపోతున్నాయి కూడా పల్లెటూరులో అలాంటివి. తర్వాత మనకి సినిమా పాటలు హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా చాలా ప్లే చేస్తూ ఉంటారు కదా,
1: అవును
0: కానీ తెలంగాణ అనగానే ఒక బాగా గుర్తొచ్చే ఫోక్ సాంగ్స్, సో మంచి ఊపు అన్న బీట్ అండ్ ఫోక్ అండ్ జానపదం అంటే ఇసురుకుంటూ దంచుకుంటూ ఇట్లా అండి. మరి ఇప్పుడు వస్తే ట్రెండ్ వచ్చేసింది, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినా కూడా అలాంటి సీజన్ పెట్టేస్తారు, ఎందుకంటే ఇలా కోలాటం పాటలని, దంపుడు పాటలని ఇలా అని. అయితే కొన్ని కొన్ని మెమరీస్ ఉంటాయి, ఫాదర్ మదర్ ఇస్తారు, కానీ పోస్ట్ ఆఫీస్ మీకు బాగా పరిచయం ఉండే ఉంటుంది, కానీ మా జనరేషన్కి పరిచయం ఉంటుంది,
1: అంటే
0: లెటర్స్
1: ఇప్పట్లో
0: రాసుకునే
1: అన్ని
0: వాళ్ళం అవన్నీ ఉన్నాయి,
1: మెసేజెస్.
0: కార్డ్స్ ఎవరు, ఇప్పుడు మెసేజెస్, ఈమెయిల్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఆ పాత డైరీలు కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు, కానీ లెటర్స్ ఫాలో అవుతూ ఉంటారు, ఇవన్నీ మిస్ అవుతాయి. అవన్నీ కొన్ని దాచుకునే చాలా ఉంటాయి. కొంతమంది ఎదగడం అంటే, ఎదగడం అంటే ఏంటి, పైకి పెరగడం కాదు, మనిషిలో అభివృద్ధి చెందడం. కానీ వెయిటింగ్ ఈజ్ అ పనిష్మెంట్, నీకు వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే టైం అయిపోతుంది, మై టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి వెయిటింగ్ ఈజ్ అ పని. అసలు వేచి ఉండాలంటే ఒక పెద్ద పనిష్మెంట్. ఒక 5 గంటలకు వస్తానని 10 గంటలకు వచ్చాను అనుకోండి, కథం, ఇక మన ఫేస్లో రీడింగ్స్ అన్నీ మారిపోతుంటాయి. సో ఇలాంటి బోల్డ్ని మసాలాల గురించి, బోల్డ్ ఫుడ్ ఫెస్టివల్ గురించి, బోల్డ్ స్వీట్స్ గురించి జస్ట్ నీ హైదరాబాద్ వీకెండ్లో శనివారం అనగానే వేణు వచ్చేసాడు, ఈ అబ్బాయి చాలా మంచోడు, బోల్డ్ విషయాలు చెప్పేస్తాడు. ఓకేనా, రెడీ?
1: రెడీ సార్, మేమైతే రెడీ, మన శ్రోతలు కూడా రెడీయే కాబట్టి నెక్స్ట్ షో వింటూనే ఉండని. జస్ట్ నే హైదరాబాద్.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. అయితే మనం జనరల్గా ఈ టైంలో స్నాక్స్ తినడానికి ఇష్టపడము, టీ తాగడానికి ఇష్టపడము. కేవలం ఇండియన్ పీపుల్ ఆర్ వెల్కమ్ చెప్పేది మాత్రం ఫుడ్ కోసం. మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందంటే మన ఇంటిలో అని చెప్పొచ్చు. చాలామంది హోటల్ రెస్టారెంట్ అలా గెస్ట్ చేస్తున్నారు కదా, అలాంటిది ఏం లేదనమాట. అయితే నేను ఈ ఫుడ్ ఫెస్టివల్స్లో సంబంధంగా మనం చాలా రకాల గోధుమ పిండితో రకరకాలు చేస్తుంటాం, బియ్యం పిండితో చేస్తుంటాం, కానీ మైదాని మాత్రం ఆ చిన్నప్పుడు మాత్రమే ఊళ్ళలో చూసుకుంటే పల్లెటూరు, పల్లెటూరు అబ్బాయిని కదా. సో అందుకోసం అక్కడ చూస్తే మన పేపర్స్ ఉంటాయి కదా పెళ్లిలో, రేపర్స్ అవి కలర్ పేపర్స్ కట్ చేసి అలా గమ్ తీసి పోస్టర్స్ అంటించడానికి ఉపయోగించేవాళ్ళు. కానీ నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత లాంగ్ టైం అంటే డిగ్రీ కంప్లీట్ అయింది అన్ని ఇయర్స్ తర్వాత నాకు మైదా పిండితో వస్తువులు చేస్తారు, మైదా పిండితో ఐటమ్ చేస్తారు, మైదా పిండితో టిఫిన్స్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి నాకు తెలిసిందని. ఎందుకంటే మట్టి మనుషులం కదా, అందుకోసం. మైదా ముచ్చట్లు అంటే మన ప్లేట్లో మైదా కథ మొదలవుతుందంటే కొంతమందికి నోరూరుతుంది. పొద్దు పొద్దున్నే హోటల్స్లో కనిపించింది మైసూర్ బోండా కనిపించేస్తుంది, అలా మైదా ఉంటుంది అనమాట. సో మైదా అనేది గోధుమ గింజల్ని పై పొర మొలక భాగాలను తొలగించి మిగిలిన తెల్లని భాగాన్ని మెత్తగా రుబ్బి తయారు చేస్తారు. భారతదేశంలోని పిండి మిల్లుల్లోనే ఎక్కువగా మైదా ఉత్పత్తి అవుతుంది. సమోసా, పూరీ, నాన్, పిజ్జా, బేస్ బిస్కెట్లు, కేక్లు, పఫ్లు, నూడిల్స్ వంటి ఎన్నో వంటకాల్లో మైదా ఉపయోగిస్తారు. మైదాతో చేసిన పదార్థాలు రుచిగా ఉన్నా వాటిలో పీచు అంటే ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. తరచు ఎక్కువగా తింటే బరువు పెరగడం, రక్తంలో చక్కెర వేగంగా పెరగడం వంటి సమస్యలకు దారితీయవచ్చు. అయితే అప్పుడప్పుడు పరిమిత మోతాదులు తీసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. రోజువారి ఆహారాల్లో మైదా కంటే గోధుమ పిండి, చిరుధాన్యాల పిండితో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రుచి కోసం మైదా బాగానే ఉంటుంది, కానీ ఆరోగ్యం కోసం మోతాదు గుర్తుంచుకుంటున్న అసలైన తెలివైన ఎంపిక అనమాట. అందుకోసం అయినా మీరు ఎన్ని చెప్తే ఏంటి, నోరు నుంచి ఫుడ్ని మేము వదులుకుంటామా? జస్ట్ హైదరాబాద్లో బోల్డ్ సెలబ్రేషన్ చేసుకుందాం. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్కి ఇంకా చాలా విషయాలు నేను చెప్పేస్తుంటాను. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ 101.9 రెయిన్బోతో.

నీ లైఫ్ రంగులమయం, మాకేంటి అంటారా, నీకోసం నీకోసం అనే పాట కన్నా కూడా నీకోసం నీకోసం ఈ పాట కూడా బాగుంటుంది. కానీ ఒకప్పుడు లాంగ్ టైంలో ఏఎన్ఆర్ వాణిశ్రీ గారి కాంబినేషన్లో నీకోసం ఇలా ఎన్నో రకాల టైటిల్స్తో పాటలు వచ్చేసాయి కదా. అందులో ఒక పాటను మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి, ఎవరి కాంబినేషన్ హీరో హీరోయిన్ కాంబినేషన్ ఏంటి అనేది. ఇది కౌసల్య ఆర్బి పట్నాయక్ పాడిన పాట.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా

0: ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు మయం. ఒకప్పుడు ల్యాండ్ మార్కులు ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఒకప్పుడు ఒక ఊరిని గుర్తుపట్టాలంటే అక్కడ ల్యాండ్ మార్కులే చిరునామా అయ్యేవి. పెద్ద మర్రి చెట్టు, క్లాక్ టవర్, పాత సినిమా థియేటర్, పోస్ట్ ఆఫీస్, వాటర్ ట్యాంక్, రైల్వే గేట్ లాంటివి అందరికీ తెలిసిన గుర్తులు. అకే అయితే మన ఆ చెట్టు దగ్గర చూడండి అని అంటారు కదా, ఆ చెట్టు దగ్గర ఎడం వైపు తిరగండి అనే దారులు ఇప్పటికీ చాలామందికి గుర్తుంటాయి. మాల్స్, ఫ్లైఓవర్స్, మెట్రోలు రావడంతో పాత ల్యాండ్ మార్క్ క్రమంగా కనుమరుగాయి. అప్పుడు కొన్ని ప్రదేశాలు కూలిపోయినా వాటి పేర్లు మాత్రం ఇప్పటికీ అలాగే వాడుతున్నారు. ప్రతి నగరానికి అలాంటి ల్యాండ్ మార్కులు అక్కడ చరిత్రని, జ్ఞాపకాలను మోస్తూ ఉంటాయి. మీ ఊర్లో కూడా ఇప్పుడు లేని కానీ అందరికి గుర్తుండిపోయిన ఒక ల్యాండ్ మార్క్ ఏది? ప్రదేశాలు మారిపోవచ్చు కానీ వాటితో ముడిపోయిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ ల్యాండ్ మార్క్ లాగానే మిగిలిపోతాయి. అయితే ఇప్పుడు మాత్రం ఎవరన్నా ల్యాండ్ మార్క్ అయితే పిల్లర్ నెంబర్ చెప్పేస్తారు. పిల్లలు లేకపోతే ఏంటంటే ఆడున్న ఏదన్నా షాపింగ్ మాల్ ఉందనుకోండి, ఆ షాపింగ్ మాల్ నేమ్ చెప్పేస్తారు. ఇలా చాలామంది కూడా మన వాళ్ళు ల్యాండ్ మార్కులు మార్చేసినా సరే సరే ఏం చేస్తాం, కనీసం అదైనా ఉంది కదా, తెలుసుకోవడానికి అవకాశం ఉంది కదా అని చెప్పేసి మన వాళ్ళు ఈజీగా అయిపోతుంది అనమాట. సో ల్యాండ్ మార్క్ అనేది చాలా అవసరం. మరి ఏం చేస్తాం, ఒక పాట కోసం ప్లే చేద్దాం అనేది చూస్తారు కదా. మీరు మాత్రం నాకు తెలుసు పాటని ఎక్కడ ప్లే చేస్తారు, ఎంత తొందరగా వినేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పాట వచ్చేస్తుంది, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులు.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు మయం. కొంతమంది స్వీట్స్ చేస్తే చాలా బాగుంటుంది, కొంతమంది ఏదైనా శుభకార్యమైన ఏదైనా అలా స్వీట్స్ ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళు తినమని నోటిని తీపి చేస్తూ ఉంటారు. నోరు ఏమైనా తీయగా ఉంటుందా అంటే కాదు, పుల్లగా ఉన్న వాడిని పసిగడుతుంది, కారంగా ఉన్నగా పసిగడుతుంది, చేదుగా అంటే నవరసాల్లో ఏ రసమైనా మనకు ఎలా అయితే మనం ఆకలింపు చేసుకుంటామో రుచిమొగ్గలు అనేవి ఉంటాయిగా నాలుగు పైన, అవి గెస్ చేస్తాయన్నమాట. అయితే పేరులో మనిషి, రుచిలో మిఠాయి. పేరులో మనిషి పేరు ఉంటుంది, రుచిలో మాత్రం మిఠాయి తీయగా ఉంటుంది. అది ఏంటంటే కొన్ని స్వీట్లు వాటి రుచి వల్లే కాదు మనుషుల పేర్లతో ప్రసిద్ధి చెందడం వల్ల కూడా ప్రత్యేకంగా నిలిచాయి. మోతిచూర్ లడ్డు కాదు, మోతి పాక్ కాదు, కానీ బాలుషాహి అనే స్వీట్లో పేరు ఒక పాలకుడు పేరుతో ముడిపడి ఉందని చెబుతారు. జహంగీర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక తీపి వంటకం దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దొరుకుతుంది. షాహి టుట్కాలోని షాహి అంటే రాజసు అనే అర్థం. ఇది రాజవంశాల వంటకాల ప్రభావాన్ని గుర్తు చేస్తుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన పూతరేకుల్లో తాతయ్య గారి పూతరేకులు లేదా సుబ్బయ్య గారి స్వీట్స్ వంటి వ్యక్తుల పేరుతో బ్రాండ్లు కూడా గుర్తింపు పొందాయి. చాలా ప్రాంతాల్లో మిఠాయిలు వాటిని మొదట తయారు చేసిన వ్యక్తి లేదా దుకాణం పేరుతో ప్రజల్లో ప్రసిద్ధి చెందాయి. ఒక పేరు, ఒక రుచి, ఒక చరిత్ర ఇవన్నీ తెలిసినప్పుడే ఒక స్వీట్ ఏమవుతుంది, లెజెండ్గా మారుతుంది. మరి మీకు గుర్తొచ్చే మనిషి పేరుతో ప్రసిద్ధి చెందిన స్వీట్ ఏదంటే మనకు హైదరాబాద్లో పుల్లారెడ్డి స్వీట్ గుర్తొచ్చేస్తుంది, మోతిచూర్ లడ్డు గుర్తొస్తుంది, ఇంకా జహంగీర్, బాదుషా, మైసూర్ పాక్, ఇంకేంటి కావాలి మనకి, యా బోల్డ్ అనే స్వీట్స్ ఉన్నాయన్నమాట. ఆ స్వీట్స్ ఎక్కడ పుట్టాయి ఏంటి అని కొంచెం తెలుసుకుందాం పాట తర్వాత. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. మీరు వింటుంది జస్ట్ హైదరాబాద్, మీ వేణుతో మీరున్నారు.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
5: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఏం స్వీట్స్, ఆ స్పెషల్ ఏంటి, ఏ ఊర్లో పుట్టింది అని తెలుసుకుందామా. బాలు షాహి అంటే, షాహి అంటే రాజు అని పదంతో ముడిపడిన

ప్రసిద్ధ స్వీట్ జహంగీర్. దక్షిణ భారతంలో జహంగీర్ జాంగిరిగా పిలిచే స్వీట్ పేరు. చారిత్రకంగా ఈ పేరుతో ముడిపడి ఉందని చెబుతారు. మైసూర్ పాక్ ఇది వ్యక్తి పేరు కాదు, కానీ రాజవంశపు వంటశాలలో ప్రసిద్ధి చెందిన స్వీట్. ధర్పూరి పేడ అంటే ధర్మవరం జిలేబీ లాంటి కొన్ని ప్రాంతాల్లో వ్యక్తి లేదా కుటుంబ పేర్లతో ప్రసిద్ధి చెందిన స్థానిక స్వీట్లు కూడా ఉన్నాయి. మధురా పేడ అంటే వ్యక్తి పేరు కాదు స్థలం పేరు అన్నమాట ఇది. సో బాధ అంటే స్వీట్ పేరు కాదు, అసలు అర్థం చక్రవర్తి లేదా రాజు, పర్షియన్ మూల పదం అనమాట. ఈ పేరుతో ప్రసిద్ధి చెందిన స్వీట్ని దక్షిణ భారతంలో చాలామంది బాష అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో అదే స్వీట్స్ని బాలుషాహి అంటారు. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఈ స్వీట్ని పంచదార పాకంలో ముంచి తయారు చేస్తారు. ఇంకా మన సీజన్ వచ్చేసింది, వర్షాలు పడిపోతాయి, అందరూ ఏరువాక చేస్తూ ఉంటారు. కానీ తెలంగాణ నేపథ్యంలో సాగే బిగ్ ఫెస్టివల్ బోనాల జాతర. సో ఆ బోనాలు ఏంటో, ఆ బోనాల స్పెషల్ ఏంటో, ఆ భావోద్వేగం ఏంటో, భక్తి బంధం ఏంటో ఒకసారి ఈ పాట తర్వాత మనం విన్నాం. జస్ట్ని హైదరాబాద్లో ఉన్న వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యా. నేనే మీ వేణువు.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. బోనాల జాతర అది ఒక భక్తి బంధం భావోద్వేగం. బోనాలంటే కేవలం ఒక పండగ కాదు, తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం. అమ్మవారికి వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ భక్తులు తమ కృతజ్ఞతను తెలియజేసే ఆచారం ఇది. ఘటం ఊరేగింపులు, పోతురాజు విన్యాసాలు, డప్పుల శబ్దాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణ. ఒకే కుటుంబంలో తరాలు కలిసి అమ్మవారిని దర్శించుకోవటం బంధాలని మరింత బలపరుస్తుంది. మొక్కులు, నమ్మకాలు, ఆనందం, కన్నీళ్లు, ఎన్నో భావోద్వేగాలు బోనాల జాతరలో కనిపిస్తాయి. ఈ పండుగలో ప్రతి వీధి ఒక ఆలయంలా, ప్రతి అడుగు ఒక భక్తి యాత్రలా అనిపిస్తుంది. అందుకే బోనాలు తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన భక్తి బంధం భావోద్వేగాల వేడుక. సో సెలబ్రేషన్ స్టార్టా? షురునా? స్టార్ట్ చేద్దామా? వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. మీరు వింటున్నారు జస్ని హైదరాబాద్, మీ వేణుతో వింటున్నారు. తెలంగాణ జానపద గీతాలంటే అంటే జానపద జనుల నుంచి జాలువారిందని జానపద కళాకారులు చాలామంది ఉన్నా, పాటలు బోల్డ్ని వస్తున్నా, సినిమా నేపథ్యంలో కూడా పాటలు బోల్డ్ని ఉన్న ఉంటాయి, కానీ ఎంతైనా క్రేజ్ తగ్గదమ్మా. కాలం మారినా తగ్గని మాధుర్యం తెలంగాణ జానపద గీతాలు కేవలం పాటలు కాదు, ఈ నేల ఆత్మను పలికించే స్వరాలు. పల్లె జీవితం, ప్రకృతి పండగలు, ప్రేమ, కష్టం, ఆనందం, ప్రతి భావం ఈ పాటల్లో సహజంగా వినిపిస్తుంది. సరళమైన పదాలు, మనసుకు దగ్గరైన బాణీలు ప్రతి ఒక్కరిని వెంటనే ఆకట్టుకుంటాయి. ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ హాయి చేయాలనిపించే మాధుర్యం వీటి ప్రత్యేకత. తరాలు మారినా, సంగీతం మారినా జానపద గీతాలపై ప్రేమ మాత్రం తగ్గలేదు. సినిమాలు, సోషల్ మీడియా ద్వారా ఇవి కొత్త తరానికి కూడా మరింత చేరువవుతున్నాయి. అందుకే తెలంగాణ జానపద గీతాలు కాలం మారినా మనసును తాకే మట్టి వాసనని ఎప్పటికీ కోల్పోవు. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

Sam. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ ఏంటంటే చాయ్ అడ్డా గురించి మనం మాట్లాడుకోవాలి. చాయ్ అడ్డా నుంచి చౌరస్తా వరకు మాటల మజిలు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కది కోటలు దాటిపోతూ ఉంటాయి. చాయ్ కప్పు చేతిలో ఉంటే మాటలకు అంతే ఊపు వస్తుంది. చాయ్ అడ్డాలో మొదలైన చిన్న సంభాషణలు చౌరస్తా వరకు సాగిపోవడం మనందరూ తెలిసిన సంగతే. రాజకీయాలు, సినిమాలు, క్రికెట్, ఉద్యోగాలు, చిన్నటి జ్ఞాపకాలు, ఏ విషయం

విషయమైన అక్కడ చర్చకు వస్తుంది. తెలంగాణలో చా అడ్డలు కేవలం టీ తాకే చోటు కాదు, మనుషుల్ని కలిపే వేదికలు. అక్కడ నవ్వులుంటాయి, వాదనలుంటాయి, కొత్త ఆలోచనలు కూడా పుడతాయి. ఒక్క చాయ్ కప్పు వెనక ఒక్కో కథ ఉంటుంది, ఒక్కో అనుభవం దాగి ఉంటుంది. అందుకే చాయ్ అడ్డ నుంచి చౌరస్తా వరకు సాగేది కేవలం ప్రయాణం కాదు, మనుషుల మధ్య బంధాలని బలపరిచే మాటల మజిలి అనమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో FM 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: సిజిఎస్టీ హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టీ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టీ కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టీ గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టీ ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టీ హైదరాబాద్ జోన్.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. పాత డైరీలు, పాత లేఖలు, జ్ఞాపకాల అసలైన విలువ ఏంటంటే పాత డైరీలు, పాత లేఖలు, కాగితాలు మాత్రమే కాదు, కాలాన్ని దాచుకున్న జ్ఞాపకాలు. ఒక్కో పేజీలో ఒక్కో అనుభూతి, ఒక్కో అక్షరంలో ఒక మనిషి ప్రేమ, బాధ లేదా ఆనందం దాగి ఉంటుంది. ఎన్నేళ్ళ తర్వాత వాటిని తిరిగేస్తే మళ్ళీ మన జీవితంలో మర్చిపోయిన క్షణాలు మళ్ళీ కలముందు కనిపిస్తుంటాయి. ఫోన్ మెసేజ్లు డిలీట్ అవుతాయి, కానీ చేతిరాత్రులను భావోద్వేగం ఎప్పటికీ చెరిగిపోదు. అందుకే పాత లేఖలకి డైరీలకి భావోద్వేగ విలువలు చాలా ఎక్కువ. అవి మన జీవిత ప్రయాణానికి నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలుస్తాయి. కొన్ని జ్ఞాపకాలు ఫోటోలో కనిపిస్తాయి, మరికొన్ని మాత్రం డైరీ పేజీల్లో, లేఖల అక్షరాల్లోనే శాశ్వతంగా జీవిస్తాయి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

విధులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రస విధులు కోవిధులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మరికొద్దిసేపట్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం సీషెల్స్లో 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరారు. ఈ పర్యటనలో మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. భారతదేశ మహాసాగర్ విజన్లో గ్లోబల్ సౌత్ పట్ల ఉన్న నిబద్దతలో ఇది ఒక కీలక భాగస్వామి అంటూ పేర్కొన్నారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా భారతదేశపు మొట్టమొదటి సహకార ఆధారిత టాక్సీ సేవ భారత్ టాక్సీని ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో మహాత్మా మందిర్లో ప్రారంభించనున్నారు. 55 టీఎంసీల నిల్వతో కర్ణాటక, ఏపీ 2 ప్రాజెక్టులకు రూపకల్పన చేశాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు వాదనలు జరిగాయని, మీటింగ్లో 3 ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉన్నారని తెలిపారు. మీరు చేసిన సీక్రెట్ అగ్రిమెంట్ ఏంటంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఏ అగ్రిమెంట్ చేశారో రాష్ట ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయ పునరుద్దరణ పనులు ఈరోజు ఉదయం ఆగమ శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఈ పనులకు శ్రీకారం చుట్టారు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఈ నెల 30న కాలేజీల బంద్లకు పిలుపునిచ్చారు. అదే రోజు కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలు ముట్టడిస్తామని వెల్లడించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు, కథా రచయిత కె భాగ్యరాజ్ ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయన్ను చెన్నైలోని హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. స్క్రీన్ ప్లేలో తనదైన ముద్ర వేసిన భాగ్యరాజ్ మృతి సినీ రంగానికి తీరని లోటుగా పలువురు సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్టంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని ఈరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నం నుంచి నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సాయంత్రం 6 గంటల తర్వాత నగరంలో వర్ష తీవ్రత పెరిగి రాత్రి సమయంలో భారీ వర్షం పడుతుందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: FM Rainbow 101.9. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇప్పుడు ఈ సమయంలో మీరు వింటుంది అంటే షోకు ఒక టైటిల్ ఉంటుంది కదా. సో జస్ట్ నీ హైదరాబాద్ అయిపోయింది, ఉత్సవం చేసుకున్నాం, బోల్డెన్ స్వీట్స్ రకరకాల టేస్ట్ చేసాం, రకరకాల పేర్లు తెలుసుకున్నాం, రకరకాల ప్రాంతాల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మాత్రం డబుల్ కా మీఠా. సో ఎలా ఉంటుంది అలా, ఇది కూడా ఎమ్మీఎమ్మీగా టేస్టీగానే ఉంటుంది. అందుకల మిక్స్డ్ మాటలతో మనం రెడీగా ఉన్నాం. వింటూ ఉన్నాను రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువు.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. మీరు వింటుంది డబుల్ కామీటా, మీ వేణుతో మీరున్నారు. ఈ సమయంలో ఎదగడం అంటే ఎత్తు పెరగడం కాదు, ఆలోచన పెరగడం. ఎదగడం అంటే కేవలం వయసు పెరగడం, డబ్బు సంపాదించడం లేదా పదవి పొందడం మాత్రమే కాదు, మన ఆలోచనలు విస్తరించడం, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం కూడా ఎదుగుదలే. విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండటం, అపజయం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడటం నిజమైన ఎదుగుదల. తప్పుల్ని అంగీకరించి వారిని సరిదిద్దుకోవడం కూడా ఒక గొప్ప ఎదుగుదల. మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని కూడా ముందుకు తీసుకెళ్లాలని మనసు ఉండాలి. ప్రతిరోజు నిన్నటి కంటే కొంచెం మెరుగ్గా మారితే అదే అసలైన అభివృద్ధి. ఎదగడం అంటే ఎత్తుకు వెళ్ళడం కాదు, విలువలతో జీవించడం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యా. మీరు వింటుంది దెవర్గా మీటా.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్

0: ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. చాలామంది అనుకుంటూ ఉంటారు గుర్తింపు రావాలి ఇంట్లో అయినా బయటైనా వీధిలో అయినా స్టేట్లో అయినా ఎక్కడైనా. మన పేరు వెనుక ఉన్న గుర్తింపు, పుట్టినప్పుడు మనకు ఒక పేరు పెడతారు కదా, కానీ ఆ పేరుకు విలువ తెచ్చేది మనమే. పేరు అనేది కేవలం పిలవడానికి కాదు, మన వ్యక్తిత్వాన్ని గుర్తు చేసే తొలి పరిచయం. మన మాట, మన ప్రవర్తన, మన పనితీరు, ఇవే ఆ పేరుకు గౌరవాన్ని తీసుకొస్తాయి. కొంతమంది పేర్లు వినగానే నమ్మకం గుర్తొస్తుంది, మరికొందరు పేర్లు వినగానే ప్రేరణ గుర్తొస్తుంది. పేరు వారసత్వంగా రావచ్చు, కానీ గుర్తింపు మాత్రం మన కృషితోనే వస్తుంది. కాలం మారినా మంచి పేరు సంపాదించిన వారి గుర్తింపు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే మనకు ఇచ్చిన పేరు కంటే మనం సంపాదించిన పేరే జీవితంలో గొప్ప గుర్తింపు అన్నమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: బతుకమ్మ పూల సోయగం,
3: బోనాల జాతర ఉత్సాహం,
2: ఒగ్గు కథల మేళవింపు,
3: పేరిని నిత్య వీరత్వం,
2: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
3: నిర్మల్ కళల అందం,
2: సకినాల రుచులు,
3: సర్వపిండి సాంప్రదాయం,
2: పల్లె జానపద సంస్కృతి నుంచి
3: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
2: ప్రతి కథను
3: ప్రతి గాథను
2: ఒడిసిపట్టి
3: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
2: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
4: మీరు విన్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. బతుకున్నప్పుడు అంటే లైవ్లో ఉన్నప్పుడు మాత్రం ఇది నాది, ఇది నీది అని కొట్లాడుకుంటాం. అలాగే మనసుకు ఇల్లు ఎక్కడా అంటే ఏం చెప్తుంది కదా, 6 అడుగుల నేల అక్కడే ఉంటుందని. మనసుకు ఇల్లు ఎక్కడ ఉంటుంది? మనసుకు ఇల్లు అంటే 4 గోడల మధ్య ఉండే చోటు కాదు, మనకు ప్రశాంతత దొరికే చోటు. కొంతమందికి అది అమ్మఒడిలో ఉంటుంది, మరికొందరికి తమ ఊరి వీధుల్లో ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు, కొన్ని మనుషులు, కొన్ని పాటలు కూడా మనసుకి ఇల్లులా అనిపిస్తాయి. ఎవరితో ఉంటే మనల్ని మనం దాచుకోవాల్సిన అవసరం ఉండదో అదే మనసుకు నిజమైన చిరునామా. అక్కడ ఖరీదైన వస్తువులు అవసరం లేదు, ప్రేమ, నమ్మకం, ఆప్యాయత ఉంటే చాలు. ఎంత దూరం వెళ్ళినా మనసు మళ్ళీ చేరాలనుకునే చోటే అసలైన ఇల్లు. ఇల్లు అంటే చిరునామా కాదు, మనసుకు హాయినిచ్చే అనుబంధమే అనమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ప్రతి వీధికి ఒక కథ ఉంటే, ప్రతి వీధి కేవలం ఒక దారి కాదు, ఎన్నో జీవితాలకు సాక్షిగా నిలిచిన కథల పుస్తకం. ఆ వీధిలో వినిపించిన పిల్లల నవ్వులు, పండగల సందడి, వాన్ల తడిసిన జ్ఞాపకాలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. కొన్ని వీధులు ప్రేమకు మొదటి అడుగులు చూసి ఉంటాయి, మరికొన్ని విడిపోవడాన్ని నిశ్శబ్దంగా మోసి ఉంటాయి. ఉదయం మొదటి నుంచి రాత్రి చివరి పలకరింపు వరకు ప్రతిరోజు అక్కడ ఒక కొత్త కథే పుడుతుంది. కాలం మారినా, మనుషులు మారినా ఆ వీధులు జ్ఞాపకాలు మాత్రం జాగ్రత్తగా దాచుకుంటాయి. ఒక వీధి పేరు వినగానే మనసులో ఎన్నో ముఖాలు, ఎన్నో సంఘటనలు ఒక్కసారిగా మొదలవుతాయి. అందుకే ప్రతి వీధి ఒక దారి మాత్రమే కాదు, కాలం రాసుకుని ఒక అందమైన కథ. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: అంటే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమే. మీరు వింటుంది డబుల్ కా మీట. కొన్ని క్షణాలు చిన్నవే, ఎందుకు జీవితాంతం గుర్తుంటాయంటే కొన్ని క్షణాలు గడియారం ప్రకారం చిన్నవే కానీ మనసు ప్రకారం చాలా పెద్దవి.

మొదటి విజయం, మొదటి జీతం, మొదటి పరిచయం, ఒక్క చిన్న ప్రశంస, ఇవి జీవితంలో చెరగిన ముద్ర వేస్తాయి. ఆ క్షణాల్లో మనం అనుభవించిన భావోద్వేగమే వాటిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. సమయం గడిచిపోతుంది, కానీ ఆ అనుభూతి మాత్రం మనసులో అలాగే నిలిచిపోతుంది. కొన్నిసార్లు ఒక చిరునవ్వు, ఒక మాట, ఒక కౌగిలి కూడా జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి జ్ఞాపకాలే కష్టకాలంలో మనకు ధైర్యాన్ని, సంతోషాన్ని గుర్తు చేస్తాయి. అందుకే జీవితాన్ని మార్చేది ఎప్పుడూ పెద్ద సంఘటనలే కాదు, చిన్న చిన్న క్షణాలే. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఆహారం కేవలం ఆకలి కోసమేనా? ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చుకునే సాధన మాత్రమే కాదు, అది అనుబంధాలకు కూడా ప్రతీక. అమ్మ చేతి వంటలో ప్రేమ ఉంటుంది, అమ్మమ్మ చేసిన వంటలో జ్ఞాపకాలుంటాయి. ఒక టేబుల్ దగ్గర కలిసి భోజనం చేయటం కుటుంబాలు మరింత దగ్గర చేస్తుంది. ప్రతి ప్రాంతం వంటల్లో అక్కడ సంస్కృతి, సాంప్రదాయం, జీవన శైలి కనిపిస్తాయి. పండగలు, శుభకార్యాలు, వేడుకలన్నీ ప్రత్యేక వంటకాలతోనే మరింత అందంగా మారతాయి. ఆహారం శరీరానికి శక్తిని ఇచ్చే, దానితో ముడిపడిన జ్ఞాపకాలు మనకు ఆనందాన్ని ఇస్తాయి. అందుకే ఆహారం కేవలం ఆకలి కోసమే కాదు, మనుషులు కలిపే ప్రేమ, సంస్కృతి, అనుబంధాల రుచి కూడా. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: సిజిఎస్టీ హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టీ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టీ కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టీ గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టీ ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టీ హైదరాబాద్ జోన్.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. వేచి ఉండటం ఇంకా మనకు వచ్చా అంటే వేచి ఉండడం ఒకప్పుడు జీవితంలో సహజమైన భాగం, ఇప్పుడు మాత్రం ఓపికకు పరీక్షలా మారింది. ఒక లేఖ కోసం రోజులు, ఒక ఫోన్ కాల్ కోసం గంటలు ఎదురు చూసిన రోజులు చాలామంది గుర్తుంటాయి. ఇప్పుడు అన్ని క్షణాల్లో కావాలనుకునే కాలంలో నిరీక్షణ విలువ కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. అయితే జీవితంలో కొన్ని మంచి విషయాలు మాత్రం సమయం తీసుకున్నప్పుడే అందంగా వికసిస్తాయి. విజయం, నమ్మకం, బంధం ఇవన్నీ ఓపికతోనే మరింత బలపడతాయి. వేచి ఉండడం అంటే సమయాన్ని వృధా చేయడం కాదు, సరైన క్షణానికి అవకాశం ఇవ్వటం. అందుకే ఓపిక్గా ఎదురు చూడగలడం కూడా జీవితంలో ఒక గొప్ప నైపుణ్యంగా భావిస్తారు. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్లు పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కార్మికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 11% పీఆర్సీని వచ్చే జూలై నెల జీతాల నుంచి అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని, ఇందుకోసం నోడల్ అధికారిగా జేఎల్సీ సునీతను నియమించినట్లు చెప్పారు. ఈ నెల 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జూలై 5 లేపు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆధార్, పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ దరఖాస్తు నింపి ఏఈఓలకు సమర్పించాలని అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ సమాచారం కోసం 1908 నెంబర్కు కాల్ చేయాలని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య కోరారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. భారతదేశం గణనీయమైన ఆర్థిక పురోగతిని సాధించిందని, అలాగే అంతర్జాతీయ వేదికపై మరింత పెద్ద పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆ వెనువెంటనే ఆకాశవాణిలో తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి నానక్ రామ్గూడలోని యుఎస్ కాన్సులేట్ ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేసింది. తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తూ దీన్ని అపూర్వ గౌరవంగా అభివర్ణించారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నం నుంచి నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని తెలిపింది. సాయంత్రం 6 గంటల తర్వాత నగరంలో వర్ష తీవ్రత పెరిగి రాత్రి సమయంలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఈ మధ్య మా ఇంటి బంగారం అనేది కలకల అని కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పెళ్ళి సంతస్తది అనే పాట కానీ, తర్వాత ఆ పెళ్ళి పాటల్లో అది రీల్స్ చేయడం కానీ మీమ్స్ చేయడం కానీ చాలా బాగా యూజ్ చేస్తున్నారు. సో అలాగే దీంట్లో నందిరెడ్డి గారు దర్శకత్వం చేసిన, ఇందులో శ్రీముఖి యాంకర్ ఒక కోడలి పాత్రలో నటించిన, ఇందులో ఫిమేల్ ఓరియంటెడ్ ఫిమేల్ డామినేషన్ ఎక్కువ ఉంది. ఇందులో గౌతమి గారు, శ్రీలక్ష్మి గారు, బామ్మగారు, తర్వాత ఇంకా అసలు చాలామంది కూలెక్కలేదని అమ్మాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి శామ్ సమంతా నటించడం, తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ రావటం, తర్వాత ఇంటిల్ బాధ చూసే అవకాశం రావటం భలే అనిపించింది కదా. సినిమాలు అలా వస్తూ ఉంటాయి, కొన్ని సినిమాలు అలా వెళ్తూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటాయి. సో 2 ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామనేది అనిపిస్తుంది. ఇందులో హీరో హస్బెండ్ క్యారెక్టర్ ఫీమేల్ మాత్రమే కనిపిస్తుంది, మేల్ మాత్రమే కనిపించదు. అలాంటి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో మంచి కాసులు పంట, నందిరెడ్డి గారు మంచి బ్రేక్ ఇచ్చారు సమంతకి, ఆవిడ కూడా మంచి సినిమాలు చేస్తున్నారు. అన్నీ కూడా అలా మొదలైంది చూసుకున్నా, ఇంకా చూసినా కొంచెం ఫిమేల్ ఓరియంటెడ్ నేపథ్యంలో ఉన్న సినిమాలు వచ్చేస్తుంటాయి. సో మా ఇంటి బంగారం అలాగే పెద్ద సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. శ్రీదేవి కూతురు అని ఇంట్రడ్యూస్ చేసిన తరుణంలో ఆయన ఒక సినిమా చేసిన, అందచందాలతోని ఎంటర్టైన్ చేసిన, బాగా యాక్ట్ చేసిన, అక్కడక్కడ అలా అలా ప్రశంసలు జల్లెలు వచ్చినా సరే సినిమా మాత్రం పెద్ద సినిమా హిట్ అయింది, హిట్ జాబితాలో ఉంది. పెద్దగా రామ్ చరణ్ నటిస్తే అచ్చయంగా మన జాన్వి, తర్వాత ఇందులో

శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు, విజయ్ చంద్రశేఖర్, సత్య వీళ్ళందరూ ఉన్నారనుకోండి, వేరే విషయం. సో మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్తోని విడుదలైన సినిమా అన్నమాట. దర్శకత్వం బుచ్చిబాబు సానా, రచన కూడా ఆయనది. వెంకట సతీష్ కిలార్, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా ఉన్నారన్నమాట. పెద్ది 2026లో విడుదల కానున్న తెలుగు భాష యాక్షన్ డ్రామా సినిమా అంటే ఈ సినిమా. ఈ సినిమాలో ఏంటంటే, టైటిల్తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025 నుంచి వస్తుంది అన్నమాట. ఇందులో మెయిన్ పాత్రల్లో అసలు జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు నటించారు. ప్రధానంగా నేపథ్య సంగీతం, ఒరిజినల్ పాటలు ఏఆర్ రామ్ గారు స్వరపరిచారు. సౌండ్ ట్రాక్ ఇవన్నీ బాగున్నాయి. దీంట్లో పాటలు అన్న శ్రీరామ్ బాలాజీ గారు కూడా రాయడం జరిగింది. సో ఏఆర్ రామ్ అన్ మ్యూజిక్ కూడా ఉంది. సూపర్ డూపర్ హిట్ అయింది, మంచి అందరికీ నచ్చింది, మాస్ మసాలా అందించారు అన్నట్టుగా మనకి తెలిసిపోయింది. దీనిలో ఒక పాట ఉంది, విశాల్ మిశ్రా పాడిన పాట, మస మస అనే ఒక పాట. ఆ పాట మీరు వింటూ నేను కూడా వింటూ అందరికి వినిపిస్తాను.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం, స్క్రీన్ ప్లే, కథ ఇది మొత్తం. నిర్మాతగా వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కారెంపూడి, అర్షిత్ రెడ్డి, స్నేహ మణి, మేఘలై, వికే నరేష్, జాన్సీ, వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏంటంటే దివానా. సో మున్న అంటే హర్షిత్ రెడ్డి డిగ్రీ పూర్తయిన, ఉద్యోగం చేయకుండా స్నేహితులతో జలసాలు చేస్తూ జీవితంలో ఎలాంటి లక్ష్యం లేని ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు. తండ్రి శేఖర్ నరేష్ గారు నటించారు. కష్టపడుతూ కొడుకును ప్రాణంగా చూసుకున్న మున్నాకు మాత్రం బాధ్యత తెలియదు. అలాంటి సమయంలో మీ సేవా సెంటర్లో పనిచేసే అమూల్య, స్నేహ, మణి, మేఘలయ్యని చూసి తొలిచూపులోనూ ప్రేమలు పడతారు. ఆమె మనసు గెలుచుకోవడానికి పదే పదే వెంటపడుతూ వేధించి మొదలు పెడతారు. కానీ అమూల్య మాత్రం అతని ప్రేమను అస్సలు ఒప్పుకోదు. మున్నాను ఎలాగైనా వదిలించుకోవాలని ఒక షరతు విధిస్తుంది. అసలు ఆ షరతు ఏమిటి? ఆ తర్వాత మున్నా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? తన తప్పును తెలుసుకుని అతను ఎలా బాధ్యతాయుతమైన వ్యక్తిగా మారాడు? చివరికి వీళ్ళిద్దరు ప్రేమ కథ ఏంటి, ముగింపుకి ఏంటి అనేది సినిమా చూసే తెలుసుకోవాలని మీ అందరు బాగా తెలుసు, అర్థమైపోయింది కదా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మొత్తం చెప్తారేంటి సినిమా స్టోరీ? సినిమా చూడకుండా

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. చాలా విషయాల్లో పెద్ద సినిమా గురించి హిట్ టాక్, పెద్ద తారాగణం, తర్వాత ఎక్కువ బడ్జెట్, పెద్ద డైరెక్టర్, ఫేము నేమ్, ఇవి చూస్తాం. కానీ ఈ మధ్యకాలంలో అలా వచ్చేసి హిట్లు కొట్టి తర్వాత మంచి కలెక్షన్ వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయనుకోండి, చెట్టు మీద దయ్య నాకేం భయం, ఇది చిన్నప్పుడు ఆడుకున్న ఆట, టంగ్ ట్విస్టర్. సో కథ విషయానికి వస్తే, హీరో కార్తీక్ మరియు అతని స్నేహితుల బృందం తన రీసెర్చ్ పనుల మీద ఒక మార్మూల ప్రాంతంలో ఉన్న పాత ఫామ్ హౌజ్లకు వెళ్తారు. అయితే ఆ ఫామ్ హౌజ్ అడుగుపెట్టినప్పటి నుండి వింతైన భయంకరమైన పరిసరాలు, ఇలాంటి ఇదంతా స్టోరీ అంతా కామన్గానే ఉంటుంది. అయితే దీనికి తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం, నిర్మాత తల్లాడ శ్రీనివాస్, తల్లాడ సాయికృష్ణ. సో తారాగణం తల్లాడ సాయికృష్ణ ఇందులో హీరోగా చేస్తూ అండ్ ప్రొడ్యూస్ చేస్తూ నిర్మాత కూడా ఉన్నారనమాట. సో మాధురి చిరుగూరు, విజయ్ నిట్టల, బాలు వంగపండు యాడ్ చేశారు. సాయగణ శ్రీకాంత్, శ్యామ్ కందుల. సో సంగీతం లలిత్ కిరణ్ కాంబినేషన్లో, శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ ఫిలిమ్స్ పైన వచ్చేసిన సినిమా. మరి పాపం అని కాదు, చిన్న పెద్ద అని కాదు. అండ్ లవ్ స్టోరీస్ ఎలా అయితే ఉన్నాయో హర్రర్ సినిమాస్ కూడా అలా వచ్చేసి జనాలకి కొంచెం నచ్చుతూ ఉంటాయి. అండ్ తక్కువ బడ్జెట్లో అయ్యే సినిమాలు ఒక లొకేషన్ ఎంచుకుంటారు, అక్కడ చేస్తుంటారు. సో ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. అమెరికా అమ్మాయి, అమెరికా అబ్బాయి, పుష్పక విమానం, అపూర్వ సోదరులు, రామచిలక, పంతులమ్మ, తరం మారింది ఇలాంటి సినిమాల గురించి చెప్తే మీకు బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే బృందావనం, మేడం, ఆడవాళ్ళకు మాత్రమే, భైరవ దీపం, ఆకాశ వీధిలో, ముంబై ఎక్స్ప్రెస్, లిటిల్ జాన్, అబ్బా చాలా సినిమాలు చెప్పాను కదా, అక్కడికే వచ్చేస్తున్న. ఇంకెవరి గురించో చెప్పనవసరం లేదనుకున్నా 75 సంవత్సరాల పైచిలకి దాదాపు 80+లోకి వచ్చి ఉంటూ ఉంటారేమో. అంటే వయసు చూస్తే 94, అంటే ఉదయగిరి నెల్లూరు జిల్లాలో పుట్టిన వారన్నమాట. సినిమా దర్శకుడు, రచయిత, సినిమా అద్భుతంగా ఈ టైంలో కూడా ఒక సినిమా చేశారు. ఆ పేరు తన పేరు మీదనే సంగీత శ్రీనివాసరావు గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా సినిమా లెజెండ్స్ అనమాట, బోల్డ్ అండ్ సినిమాలకి బోల్డ్ అన్నకి ప్రాణం పోసి మంచి మంచి సినిమాలు అందించారు. అంటే ఈ సింగ్ గీతం ఈ సినిమా 2026లో ఇప్పుడు రాబోతుంది. నాగా అశ్విన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, సంగీత శ్రీనివాసరావు దర్శకత్వం చేస్తున్నారు. ఇందులో అందరూ కొత్త పాత మేళవింపుతో సినిమా ఉంటుంది. సినిమా స్టోరీ ఏంటని నన్ను అడగండి, ఎందుకంటే ఇంకా నాకే సరిగ్గా తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉండింది. మొత్తం నేనే చెప్పేస్తే మీరు సినిమాని పక్కన పెట్టేస్తారా అనడానికి కాదు. అసలు ఇందులో మల్టీ టాలెంట్ కనిపిస్తుంది, కొత్త వాళ్ళు కనిపిస్తారు, ఆ హీరోయిజం కనిపించేస్తుంది. సంగీతం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళందరికీ ఇది మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అవుతుందేమో. తన టైటిల్తో వచ్చేస్తుంది కదా, అసలు ఈ వయసు అనేది ఆ వయసు అనేది కదా. సినిమా చేయాలని తప్పంతో ఒక మంచి సినిమా చేస్తారు. ఆల్ ది బెస్ట్ శబ్దం వీళ్ళకి కూడా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులమయం. వేణుతో వింటున్నారు స్నాక్ టైంలో ఈ పాటలు మీకోసం.

వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఎక్సువేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆ వెనువెంటనే ఆకాశవాణిలో తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కార్మికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 11% పీఆర్సీని వచ్చే జులై నెల జీతాల నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని, ఇందుకోసం నోడల్ అధికారిగా జేఎల్సీ సునీతను నియమించినట్లు చెప్పారు. ఈ నెల 15 నాటికి కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జులై 5వ తేదీలోపు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట ప్రభుత్వం తెలియజేసింది. ఆధార్, పట్టా పాస్బుక్, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ దరఖాస్తు నింపి ఏఈఓలకు సమర్పించాలని అధికారులు తెలిపారు. 8,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఈ నెల 30న కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. అదే రోజు కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్టంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నం నుంచి నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సాయంత్రం 6 గంటల తర్వాత నగరంలో వర్ష తీవ్రత పెరిగి రాత్రి సమయంలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు మయం. తర్వాత ఇది తాజా ట్యూన్స్ అండి, కొత్తగా లేటెస్ట్గా మిమ్మల్ని మెలోడీగా హాయిగా పలకరించిన చాలా సినిమాలు ఉంటాయి. అందులో పాట బీట్ బాగుంటే మీకు అందరికీ కూడా బాగా నచ్చుతుంది కదా. అలాగే సంక్రాంతి వస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ అందరూ బాగా తెలిసింది. దాంట్లో అనిల్ రావిపూడి గారి దర్శకత్వం అంటేనే ఇజ్ అ ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, జోక్ హాస్యం అన్నీ కూడా నవరసాలు మిళితం. అయితే ఇందులో సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమాలు. శ్రీకాంత్ గారి సినిమాలైనా వెంకటేష్ గారి సినిమాలైనా అలా ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్లాల్సింది. అందులో మధుప్రియ అండ్ రమణ గోగుల్ గారు పాడబడిన గోదావరి గట్టుపనిలో ఐశ్వర్య గారికి బాగా, ఐశ్వర్య రాజేష్ గారికి బాగా బ్రేక్ వచ్చిన సినిమా అనమాట. సో ఈ మిరాయి మూవీలో నుంచి ద వైబ్ ఉంది బేబీ అనే పాట బాగా సూపర్ డూపర్, కానీ ద మదర్ అనే పాట కూడా ఉంది. సో ఆ పాట వినేద్దాం. వింటూ ఉండండి, బ్యాక్ టు బ్యాక్ మీకోసం వచ్చింది తాజా ట్యూన్స్.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్య. సుశీల గారు బాలుగారు కాంబినేషన్లో సూపర్ హిట్ మూవీ రాజ్ కుమార్. ఇది ప్రతి పెళ్లి పుస్తకంలో ఈ పాట ఉంటుంది. పాట అంటే చాలా మందికి ఇష్టం, కానీ శోభన్ బాబు గారిని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటారా? అందరూ ఎవరు గ్రీన్ హీరో అండ్ ఇద్దరు కథానాయకుల మధ్యలో నడిచే హీరో. కానీ ఇందులో మాత్రం హీరోయిన్ జయసుధ గారి కాంబినేషన్లో జానకి కలగం లేదు. నిజంగా దీని మూవీ ద్వారా, ఈ పాట ద్వారా చాలా సీరియల్స్ వచ్చినా, మూవీస్ వచ్చినా కూడా అన్ని పెళ్లి పుస్తకాలకు ట్రెండ్ అయిపోయింది. అలాగే సింహాద్రి మూవీలో ఇంచు కీరవాణి గారు, సునీత గారి కాంబినేషన్లో నన్నేదో సినిమాకి గోముగా రాజమౌళి గారి దర్శకత్వంలో సినిమాలు ఉంటాయి చాలా. అందులో కీరవాణి గారు, సునీత గారి కాంబినేషన్లో గోముగా ఉండే పాటలు ఉంటాయి. నూనుగు మీసాలేడు, వచ్చేసాడు వచ్చేసాడు, అలా నల్లా నల్లాని కల్ల పిల్ల నీ మొగడేవాడు, ఎల్లాగుంటాడు కొంచెం చెప్పమ్మా, ఇలా ఇలాంటి నన్నే ముసయ్యమాకు నడుము కాడా హే హా, ఇలా లేదా నూనుగు మీసాలోడు వచ్చేసాడు వచ్చేసాడు. ఈ పాటలు వింటుంటే మనసుకి హాయిగా అనిపిస్తుంది కదా. ఎస్, మన మధ్యలో కొంతమంది లేకపోయినా వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలా కొన్ని పాటలు, కొన్ని పాటలు ప్రేమగా పలకరిస్తాయి, కొన్ని పాటలు గిలిగింతలు పెడతాయి. అలాంటి పాటలు మీకోసం తాజా ట్యూన్స్గా ఈ సమయంలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
3: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
4: And every evening, 8 to 9, Telanganam brings that spirit alive on FM Rainbow 101.9.
2: History,
3: art,
2: literature, tourism,
3: cinema,
2: culture, all woven together in one vibrant hour. Telanganam,
3: the voice of our home state.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మరి నాకు కూడా సెలవు, మరి మీ అంత దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ వేణువు.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మన స్టూడియోలో 5 గంటల 40 నిమిషాలు కావస్తుంది. ఈ సమయంలో మీకు ఆరోగ్య జీవనం, పక్షపాతం, ఫిజియోథెరపీ గురించి డాక్టర్ సిహెచ్ జగదీశ్వరాచార్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయం చేస్తున్న వారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో మీరు వింటారు.

0: నమస్కారం సార్.
1: మామూలుగా పక్షవాతం వచ్చిన వెంటనే అంతవరకు సజావుగా సాగుతున్న జీవితము ఒక్కసారిగా స్తంభించిపోయి నిత్య జీవితంలో తను చేసుకోవలసిన నిత్య కృత్యాలు కూడా అతి కష్టం మీద చేసుకోవాల్సిన పరిస్థితికి మనిషికి ఏర్పడుతుంది. పక్షవాతం వచ్చినప్పుడు శరీరంలోని ఏ ఏ భాగాలు ఎఫెక్ట్ అవుతాయంటారు? అసలు ఎందుకు రావచ్చు ఈ పక్షవాతం?
0: ప్రస్తుత ఈ పరిస్థితుల్లో, ఈ జనరేషన్లో టెన్షన్ అనేది ఒకటి తెలియకుండా ఒక ఫ్యాక్టర్గా పనిచేస్తుంది ప్రతి వాళ్ళలో. తర్వాత వీళ్ళ లైఫ్ స్టైల్, ఫుడ్ కానివ్వండి, ఈ ఎక్సైజ్ చేయకపోవడం కానీ, లేదంటే ఈ తొందరలో తిరగడం, వెళ్ళడం, రావడం, తర్వాత ఈ ట్రాఫిక్లో, ఇవన్నీ కూడా ఒక తెలియని ఒక టెన్షన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఒత్తిడి వల్ల వీళ్ళకి అది బ్రెయిన్ మీద పడి ఈ క్లాటింగ్ లాగా జరిగి, ఈ క్లాట్స్ వల్ల వీళ్ళకి పక్షవాతం అనేది రావడం జరుగుతుందండి. దీనికి తోడు బీపీలు, షుగర్లు, వీళ్ళు తీసుకునే ఈ ఫుడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా దీనికి దోహదపడుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా హెమిప్లీజియా, పారాప్లీజియా, క్వాడ్రిప్లీజియా, మోనోప్లీజియా అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి చూస్తూ ఉంటాము.
1: హెమిప్లీజియా అంటే ఏంటంటారు?
0: ఒకవైపు కాలు చేయి పడిపోవడాన్ని హెమిప్లీజియాగా మనం పరిగణిస్తామండి. దీంట్లో ఒక కాలు, ఒక చెయ్యి రైట్ సైడ్ లేదంటే లెఫ్ట్ సైడ్ మనకి జనరల్గా జరుగుతుంటుంది.
1: పారాప్లీజియా అంటే
0: రెండు, ఏవైనా రెండు కాళ్ళు కానీ రెండు చేతులు కానీ మనకు ఎఫెక్ట్ అయ్యి చచ్చుబడిపోయినప్పుడు దాన్ని పారాప్లీజియాగా పరిగణిస్తుంటాము.
1: క్వాడ్రిప్లీజియా అంటే
0: ఈ నాలుగు, రెండు కాళ్ళు రెండు చేతులు కూడా ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో దీన్ని మనం క్వాడ్రిప్లీజియాగా పరిగణిస్తాము. మోనోప్లీజియా అని కూడా ఒకటి ఉందండి. చాలా తక్కువ మందికి ఏదైనా ఒక్కటే ఒక కాలు కానీ చెయ్యి కానీ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట, దీన్ని మోనోప్లీజియాగా పరిగణిస్తాము. దీంతో పాటే చాలామంది పక్షవాతం అనుకుంటారు కానీ బెల్స్ పల్సీ అని కూడా ఉంటుంది. ముఖపక్షవాతం అంటారండి. అది కేవలం ముఖానికే వస్తుంది, కాలు చేతులకి ఏమీ కాదు. కేవలం మూతి వంకరపోవడము, మనకి ఆ మాట తడబడము, అలాంటి ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుంది. అది యాక్చువల్గా పక్షవాతానికి దానికి సంబంధం లేదు, కానీ దాన్ని కూడా పక్షవాతం లాగా అనుకుంటుంటారు.
1: సామాన్యంగా ఇవన్నీ కూడా బ్రెయిన్లో అంటే మన మెదడులో ఏర్పడ్డ క్లాట్స్ వల్ల ఏర్పడతాయంటారా?
0: అవునండి, 100% దానివల్లే. క్లాట్ అనేది ఏ ఏ ప్రదేశంలో అంటే బ్రెయిన్లో ఉన్న లొకేషన్స్లో, మెడుల్లో అబ్లాంగేట, తర్వాత ఈ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో అందులో మెదడులో భాగాలు ఉంటాయి. ఆ భాగాల్లో ఈ క్లాట్ అనేది జరిగినప్పుడు దానికి సంబంధించిన ఆర్గాన్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ కాలు చెయ్యే కాకుండా కొందరికి ఒకసారి మూతి వంకరపోవడం కానీ, కళ్ళు కనిపించకపోవడం కానీ, నాలుక అనేది అసలు మనకి చిన్న నాలుక,
1: కొండ నాలుక,
0: కొండ నాలుక అంటారు కదండి, ఈ నాలుక అనేది కనిపించదు అనమాట, లోపలికి లాక్కు వెళ్ళిపోతుంది అది. సో మింగడం కూడా కష్టమవుతుంది. అలా రకరకాలుగా కొందరికి అసలు కాలు అనేది ఉన్నట్టే తెలియదు, ఆ స్పర్శనే కంప్లీట్గా అనే పోతుంది అనమాట. సో ఇలా రకరకాలైన ఈ క్లాటింగ్ అనేది జరగడం వల్ల దానికి సంబంధించిన అవయవాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి.
1: అయితే దీనికి భిన్నంగా ముఖపక్షవాతం అనేది ఈ క్లాట్తో సంబంధం లేకుండా ఏ విధంగా వస్తుందంటారు?
0: ఇది మనకి జనరల్గా చలికాలంలో ఎక్కువ చలిగాలికి మనం ప్రయాణం చేసినప్పుడు కానీ, లేదా తలస్నానం చేసి ఫ్యాన్ కింద ఉన్నప్పుడు కానీ, లేదా ఎండాకాలంలో కూడా కూలర్లో బాగా చల్లటి గాలి అలా వచ్చినప్పుడు మనం దాని దగ్గరే, చిన్నపిల్లలు తెలియక దాని దగ్గరే పడుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. ఈ చల్లగాలి ఎక్స్పోజర్ అనేది మనకి ఎప్పుడైతే చెవి మీద పడుతుందో, చెవిలో ఇన్నర్ ఇయర్లో చిన్న బోన్లు ఉంటాయన్నమాట. ఆ చిన్న బోన్ దగ్గర నుంచి మనకి ఈ ఫేషియల్ నర్వ్ అనేది ఒకటి మన తలలోకి ఎంటర్ అవుతుంది. ఈ ఎంటర్ అయ్యే ప్లేస్ దగ్గర, అంటే ఇది కరెక్ట్గా మన చెవి లోపలనే ఉంటుంది, ఈ చల్లగాలి వల్ల ఆ భాగంలో ఒకలాంటి ఇన్ఫెక్షన్ ఏర్పడి ఆ ఫేషియల్ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఫేషియల్ నర్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన ఆర్గాన్స్, అంటే ఫేస్లో సగభాగం, ఒకవైపు కన్ను, ముక్కు, నోరు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయి ఒకవైపు జరుగుతాయంటారన్నమాట. సో దానివల్ల ఈ ముఖపక్షవాతం వచ్చేది ఉంటుంది. సో ఈ బ్రెయిన్లో క్లాటింగ్ అనేది వేరే, ఈ చెవిలో ఇన్నరియన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఈ పక్షవాతం అనేది వేరే. చాలామంది తెలియక ఇది సేమ్ అనుకుంటుంటారు, బట్ ఇది అంత డేంజర్ కాదు. ఇది కొంచెం ఒక 15 రోజులు 20 రోజులు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ముఖపక్ష

శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఆరోగ్య జీవనం శీర్షికన పక్షవాతంలో ఫిజియోథెరపీ చికిత్స. ఈ అంశం గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ చేపూరి జగదీశ్వరాచారి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి జగదీశ్వరాచారి గారు.

0: పదం అనేది చాలా ఈజీగా మనం నయం చేసుకోవచ్చు.
1: జగదీష్ గారు, ఇప్పుడు ఒక పక్షవాతం వచ్చినప్పుడు దానికి మీరు అన్నట్టు పూర్వస్థితి అంటే బీపీ, షుగరు ఇవన్నీ కూడా సరైన పద్ధతిలో నియంత్రణలో ఉంచుకోకపోతే కూడా ఈ పక్షవాతం వచ్చే అవకాశం ఉందన్నారు కదండి.
0: తప్పకుండా.
1: అయితే పక్షవాతం వచ్చిన పేషెంట్కి తన రికవరీలో అంటే తిరిగి తను నార్మల్ స్థితికి రావడానికి ఖచ్చితంగా వైద్యుడి దగ్గరికి వెళ్తారు, మందులు తీసుకుంటారు. అయితే ఈ ఫిజియోథెరపీ పాత్ర ఎంతవరకు ఉందంటారు? ఏమేం చేయాల్సి వస్తుంది?
0: వైద్యంలో లభించే మందుల వల్ల ఒక 50% మాత్రమే మనకి ఈ క్యూర్ అనేది జరుగుతుందండి,
1: హెల్ప్ అవుతుంది.
0: మిగిలిన సగభాగం మనకి ఫిజియోథెరపీ ద్వారానే పూర్తిగా నయమవుతుంది. ఫిజియోథెరపీ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం చేయించాల్సిన ఒక ముఖ్యమైన చికిత్స. ఈ చికిత్సలో భాగంగా ఎలక్ట్రోథెరపీ మిషన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రోథెరపీలో IFT, అల్ట్రాసౌండ్, ట్రాక్షన్ ఇలాంటివన్నీ కూడా మనకి దీనికి సంబంధించిన స్టిమ్యులేషన్లు ఇవన్నీ కూడా పెడతారు. దాంతోపాటు నొప్పులకు ఏమైనా మనకి బాగా పర్టికులర్ జాయింట్స్ ఏమైనా పెయిన్ కలిగినప్పుడు దానికి హీట్ ప్యాక్ కానీ లేదా ల్యాంప్ ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ ల్యాంప్. ఈ ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ కూడా వీటిని ఉపయోగించి కూడా ఈ నొప్పులు మనం తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఇది ఎలక్ట్రోథెరపీ మిషన్స్ యూజ్ చేసి మనం పర్టికులర్ ఆర్గాన్స్ని కొంచెం సెట్ చేసుకుంటారు. తర్వాత దీనికి అనుబంధంగా మళ్ళీ కొన్ని వ్యాయామాలు ఉంటాయి. ఈ వ్యాయామాలు కూడా రెగ్యులర్గా వాళ్ళు ఫిజియోథెరపీ వాళ్ళు చేయిస్తారు. దాంతోపాటుగా మనం కూడా ఆ వ్యాయామాలు ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు నెల రోజుల్లో తక్కువ ఏది కాస్త 15 రోజుల్లోనే మీరు సెట్ అవుతారు. సో ఏంటంటే మెల్లిమెల్లిగా మళ్ళీ కండరాలు అనేవి నార్మల్ స్థితికి రావడానికి ఈ ఎక్సైజులు ఇవన్నీ కూడా బాగా దోహదపడతాయి.
1: మామూలుగా మెదడుని రెండు భాగాలుగా విభజించినట్లయితే కుడివైపు బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఎడమవైపు పక్షవాతం వస్తుంది, ఎడమవైపు బ్రెయిన్ వస్తే కుడివైపు పక్షవాతం వస్తుంది అంటారు, ఇది నిజమేనా?
0: అవును సార్, నిజమే. మనకి బ్రెయిన్లో ఎడమవైపు మనకు ఎఫెక్ట్ ఈ క్లాటింగ్ అనేది జరిగితే కుడివైపు ఆర్గాన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంటాయి. కుడివైపు క్లాటింగ్ జరిగితే ఎడమవైపు అనేవి జరుగుతుంటాయి.
1: ఒక ఫిజియోథెరపీ నిష్ణాతులైన ఫిజియోథెరపిస్ట్ ద్వారా పక్షవాతం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఏ ఎక్సర్సైజెస్ చేయిస్తారు వాళ్ళకి ముఖ్యంగా?
0: వీళ్ళకి ముఖ్యంగా అంటే చేతికి యాక్టివ్ మూమెంట్స్, ప్యాసివ్ మూమెంట్స్ ఉంటాయండి. ఫింగర్స్ని కదిలించడం, తర్వాత ఈ జాయింట్లు అన్నిటిని కూడా మన మణికట్టు కానీ ఎల్బో కానీ షోల్డర్ కానీ ఈ జాయింట్స్లలో టైట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి వాటిని వంచి అలా ఎక్సైజ్ చేపిస్తూ ఉంటారు. ఈ ఎక్సైజ్ ద్వారా ఆ చేతి భాగాలు, చేతి కండరాలన్నీ కూడా కొంచెం యాక్టివ్ అవుతాయి. తర్వాత అలాగే కాలికి సంబంధించి కూడా మనం కాలు మడవడం, చాపడము, ఎత్తడము, ఇలా ముందుకు వెనక్కి మడవడము ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు అన్నమాట. ఈ ఎక్సైజ్ రిపీట్గా చేయడం వల్ల ఈ తొడ కండరాలు, కాలు కండరాలు ఇవన్నీ కూడా ఒక గ్రూప్గా యాక్ట్ చేసి మెల్లిమెల్లిగా అవి నార్మల్ స్థితికి వస్తాయన్నమాట. సో ఇది రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలోపు మనం మెల్లి ఫిజియోథెరపీ వాళ్ళు చేసే ఎక్సైజ్తో పాటు ఒక పూట అంటే రోజు ఆయన ఏదో 24 గంటలు ఒక గంట వచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ రేపు ఆ సమయానికి వస్తుంటారు జనరల్గా. సో ఈ 24 గంటల టైంలో మిగిలిన 23 గంటలు మనం అలా మంచం మీద పడుకున్నాం అనుకోండి, అది ఏమాత్రం కూడా వాళ్ళకి తొందరగా సెట్ కాదు. సో పేషెంట్లు కూడా ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు ఎలా ఉంటాయో ఆయన ఏం చెప్తారు దాన్ని బట్టి వీళ్ళు ఇంకా 2-3 సార్లు ఇంట్లో వాళ్ళు చేయించడము కానీ వాళ్ళు చేయడం కానీ చేస్తూ ఉంటే చాలా తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది.
1: కష్టే ఫలి అంటారు.
0: తప్పకుండా సార్, 100%.
1: అంటే ఒక భాగం చచ్చుబడిపోయింది, బిగుతుగా అయిపోయిందన్న బాధతో ఉండకుండా తొలుత నిష్ణాతులైన ఫిజియోథెరపిస్ట్ ద్వారా ఎలా చేయాలన్నది గ్రహించుకొని ఆ తర్వాత మిగతా టైంలో కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలంటారు కంటిన్యూస్గా.
0: అవును సార్, తప్పకుండా అలా చేస్తూ ఉంటేనే మెల్లిమెల్లిగా వాళ్ళకి తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. డిసప్పాయింట్ అయిపోయి అయ్యో నాకు ఇలా అయిపోయింది ఎలా అవుతుంది, ఇంకా ఈ డబ్బులు ఇబ్బంది అవుతుంది, లేదంటే చేసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు అని ఏదో ఒక వంకతో అలా మంచం మీద పడుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. సంబంధించిన వ్యక్తులతో కొంచెం మనం మాట్లాడి దానికి తగిన ఎక్సర్సైజ్ తెలుసుకొని అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల పూర్తిగా నయమవుతుంది.
1: జగదీష్ గారు, మధ్యలో ఎక్కువగా వింటున్నాము ఆకు ప్రెషర్ని, ఆకు పంక్చర్ని ఫిజియోథెరపీలో కూడా ఒక భాగంగా వాటిని ఉపయోగించి ఏమైనా రిలీఫ్ తీసుకురావచ్చు అంటారా?

0: ప్రెషర్ పాయింట్స్ ని యూజ్ చేసి.
1: డెఫినెట్లీగా సార్, ఆక్యుపంక్చర్ కానీ ఆక్యుప్రెజర్ కానీ మనకి చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో కొన్ని పర్టికులర్ పాయింట్స్ ఉంటాయన్నమాట, మన చేతిలో కానీ మోచేతిలో కానీ షోల్డర్లో, ఇక్కడ ఆ లైన్లో కొన్ని పర్టికులర్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ని వాళ్ళు ప్రెస్ చేయడం వల్ల మనకు ఒక ఎనర్జీ ఛానల్ అనేది లోపల ఉంటుందన్నమాట. ఇది యాక్టివేట్ అయ్యి ఇంకా తొందరగా వాళ్ళు క్యూర్ కావడానికి ఉపయోగపడుతుంది. సో మీరు రోజు అలా మీ కుదిరిన వ్యాయామాలు చేస్తూ వెళ్తూ ఉంటే డెఫినెట్లీ దీంతో పూర్తిగా పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు.
0: నియమం ప్రకారం తప్పకుండా నిష్టగా ప్రాక్టీస్ చేసినట్లయితే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా ఖచ్చితంగా మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఈ పక్షవాతం బారిన పడిన పేషెంట్లు వారు ఆహారం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: ఆహారం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. చాలామంది ఆహారం విషయానికి వచ్చేసరికి కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో మనకి వీలైనంత వరకు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి. చపాతీలు కానీ, ఇప్పుడు మన ఖాదర్వల్లి గారు చెప్పినట్టుగా చిరుధాన్యాలు, ఇవి చాలామంది కూడా చాలా విధంగా ఉపయోగపడుతున్నాయండి. ఈ చిరుధాన్యాలు మనకు అలవాటు లేకపోవడం వల్ల చాలామంది అయ్యో ఇది నాకు సూటబుల్ కాదేమో అన్న ఒక మీమాంసలో పడి కొంచెం దూరం అవుతున్నారు. కానీ ఈ చిరుధాన్యాలు లాంటివి కూడా తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది, మనకు డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది, తొందరగా కోలుకోగలుగుతారు. రెగ్యులర్గా ఈ వ్యాయామము, దాని తగ్గట్టుగా కొంచెం ఈ ఆహార నియమాలు, తర్వాత ఇందులో ఏంటి ఉప్పు కానీ కారం కానీ మసాలాలు కానీ కొంచెం తగ్గించి తీసుకోవడం వల్ల మనిషిలో ఈ బీపీ అనేది కంట్రోల్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీలైనప్పుడల్లా కొంచెం స్నాక్స్ లాగా పండ్లే తీసుకోండి, వేరే ఐటమ్స్ ఆయిల్ ఐటమ్స్ కాకుండా ఈ పళ్ళ లాంటివి అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఒకలాంటి సాత్వికత శరీరంలో మనకి ఏర్పడుతుంది. ఇది తొందరగా మనం క్యూర్ కావడానికి ఇండైరెక్ట్గా ఈ ఆహార నియమాలు కూడా మనకు ఉపయోగపడతాయి.
0: జగదీష్ గారు, ఈ సోషల్ మీడియా ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ప్రస్తుత కాలంలో చాలామంది 1 నిమిషం 2 నిమిషాల వీడియోలు చూసి ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు?
1: చాలామంది ఈ యూట్యూబ్ లాంటి వాటిల్లో చూసి ఇలా చేసి చూద్దాం అలా చేసి చూద్దాం అని చెప్పి రకరకాలుగా ట్రై చేస్తున్నారు. కానీ నిష్ణాతులైన వాళ్ళ దగ్గర మనం ఈ ఎక్సైల్ అని తెలుసుకొని వాటిని పాటించడం అనేది చాలా మంచి విషయం. సపోజ్ మనకి ఏమైనా దానివల్ల ఇబ్బంది కలిగినా కానీ ఇది ఎందుకు ఎలా ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడగొచ్చు, దానికి మనకు ఒక సరైన సమాధానం దొరుకుతుంది, ఒక బాధ్యత అనేది ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మనం ఆటోమేటిక్గా ఇది చేయడం వల్ల చాలా బాగుంటుంది. కానీ సొంత ప్రయోగాలు కొంచెం మానుకొని నిష్ణాతులైన వాళ్ళ దగ్గర మీరు వెళ్ళండి, అది చాలా బాగుంటుంది.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు జగదీష్ గారు. నమస్కారం అండి.
1: నమస్కారం.

ఇప్పటి వరకు ఆరోగ్య జీవనంలో పక్షవాతం ఫిజియోథెరపీ గురించి డాక్టర్ సిహెచ్ జగదీశ్వరాచారి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంగసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టూడియో క్లాక్లో టైం 6.

0: FM Rainbow 101.9.
1: అందరి వీకెండ్ చాలా బాగా జరుగుతుంది కదా. ఆఫ్ కోర్స్ జరగాలి కూడా, ఎందుకంటే మన వీకెండ్ ఎలా జరుగుతుందో మన చేతిలోనే ఉంటుంది కాబట్టి. అది బాగా అవుతుందా, లేజీగా వెళ్తుందా, లేకపోతే అలా ప్రొకాస్టినేట్ చేస్తూ సండే ఉంది కదా సండే చూసుకుందాము అని అనుకుంటున్నారా? ఏది చేసినా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వీకెండ్ ఆల్రెడీ ఒక భాగం అయితే అయిపోయింది, ఇంకొక రోజు మిగిలింది. ఈ రోజు కూడా అంటే వచ్చే సండే కూడా ఇలాగే వేస్ట్ అయిపోకుండా ఏమన్నా చేయాలి. ఏమన్నా పెండింగ్ ఉన్నాయి అంటే డెఫినెట్గా ఈరోజు కూర్చొని ప్లాన్ చేసుకోండి. రెస్ట్ అందరికీ అవసరమే, అందుకే మనం వీకెండ్ కోసం వెయిట్ చేస్తాము. బట్ డూ యూ రియల్లీ థింక్ రెస్ట్ తీసుకోవడానికి వెయిట్ చేయాలా? ఆలోచించండి, మాట్లాడుకుందాం. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే నందిని.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ FM రెయిన్బోలో.

0: Hey, did you know the Kakatiya Kalathoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9
1: 6:15 స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, రెస్ట్ తీసుకోవడానికి వీక్ మొత్తము వీకెండ్ కోసం వెయిట్ చేయాలా? అది ఎన్ని ఆస్తులున్నా ఎంత డబ్బున్నా ఇట్ డజంట్ గివ్ దాట్ సాటిస్ఫాక్షన్ కదా. ప్రాపర్గా మనం అనుకునే టైంకి రిలాక్స్ అవ్వడం లేదు. బాడీకి యాక్చువల్గా రెస్ట్ కావాలి అనుకున్నప్పుడు దానికి రిలాక్సేషన్ ఇవ్వటం అనేది యాక్చువల్ లగ్జరీ. బికాస్ పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రతి గంట ప్రతి నిమిషం ఏదో ఒక దానికోసం ఉరుగులు పరుగులు. ఈ మధ్యలో అయితే మరీ ఎక్కువైపోయింది. ఎంత టెక్నాలజీ పెరుగుతుందో, న్యూస్కి లేటెస్ట్ అప్డేట్స్కి ఎంత యాక్సెస్ ఉందో, మన లైఫ్ కూడా అంతే ఫాస్ట్గా పరిగెడుతుంది. దట్ ఈస్ ఆల్ బికాస్ ఓ మనం పరిగెత్తకపోతే అక్కడ ప్రపంచం అంతా పరిగెడుతుంది, మనం వెనక పడిపోతామేమో అన్న ఒక చిన్న ఆలోచన. బట్ ఫ్రాంక్గా మాట్లాడుకుంటే దట్ ఈస్ నాట్ ద ట్రూత్.

0: అన్నీ దాని టైం ప్రకారమే వెళ్తున్నాయి, కానీ మనకి అన్నీ ఒకేసారి తెలుస్తున్నాయి. అది రియాలిటీ. ఫోన్లు లేనప్పుడు అంటే మరీ అసలు ల్యాండ్ లైన్సే లేని రోజుల గురించి కాదు, కానీ స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ అయినాయో, లేకపోతే మనకి మొబైల్ రీఛార్జ్ అనేది లిమిటెడ్గా ఉండి ఎవ్రీ మినిట్ వీ హ్యాడ్ టు పే మనీ, ఇట్లా అన్లిమిటెడ్ కాల్స్ లేని టైమ్స్ గురించి మాట్లాడితే, ఒక కాల్ చేయడానికి ఆలోచించే వాళ్ళం, ఒక ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అందజేయాలంటే ఓకే ఇది కాల్ చేసి 1 రూపీ వేస్ట్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉందా, లేకపోతే క్యాన్ ఇట్ వెయిట్ అన్న ఒక చిన్న అర్జెంట్ ఇంపార్టెంట్ అనాలిసిస్ చేసేవాళ్ళు. ప్రతిదీ చాలా ఎఫెక్టివ్గా పొదుపుగా యూజ్ చేసేవాళ్ళము. అది ఇంట్లో సరుకులైనా కానివ్వండి, మొబైల్ రీఛార్జ్ అయినా అవనివ్వండి. అలాంటిది ఇప్పుడు అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్ వచ్చేసరికి వాట్ ఆర్ వీ షేరింగ్, ఎంత అవసరము ఎంత అవసరం లేదు అన్నది ఎక్కువైపోయింది. అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ వీ రిసీవింగ్, మనం ఏం న్యూస్ వింటున్నాము, ఎలాంటి కాంట్రవర్సీస్ వింటున్నాము, ఎలాంటి స్టోరీస్ వింటున్నాము, ఎలాంటి పీపుల్తో ఇంటరాక్ట్ అవుతున్నాము అనేది కంట్రోల్ లేకుండా పోయింది. అండ్ దీనివల్ల అంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతుందేమో అనేసి మనం ఇంకా 2x స్పీడ్లో పరిగెడుతున్నాము. ప్రశాంతంగా పడుకుంటున్నామా అంటే అది లేదు, ప్రశాంతంగా తింటున్నామా అంటే అది లేదు, ఫోన్ చూస్తూ తినడము, ఫోన్లో మాట్లాడుకుంటూ తినడము, పడుకుంటున్నప్పుడు కూడా ఓరేపిచ్ చేయాలి, అది ఫిక్స్ చేయాలి, ఈ మీటింగ్ ఉంది, వాళ్ళని కలవాలి, ఈ కమిట్మెంట్ ఉందని బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆలోచిస్తూనే ఉండటం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్, టేక్ అ డీప్ బ్రీత్ అండ్ థింక్, మీరు అసలు వాట్ ఆర్ యూ, ఏం చేద్దాం అనుకుంటున్నారు, what you wanted to do, and get answers for yourself. You're listening to Akashvani Hyderabad FM Rainbow 101.9. This is your RJ Nandini. Stay tuned.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.
5: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.

0: FM Rainbow 101.9
1: 6:53 స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. లెటర్స్ రాసాము అని రాసిన వాళ్ళు చెప్పడమే వినడం తప్ప నాకు పర్సనల్గా అయితే ఎక్స్పీరియన్స్ లేదు. స్కూల్లో మాత్రము లెటర్ రైటింగ్, లెటర్ టు ఫ్రెండ్, లెటర్ టు ప్రిన్సిపల్, లీవ్ లెటర్, లెటర్ టు సంబడీ హూ ఇస్ లివింగ్ అవే ఫ్రమ్ యూ, ఇలా రకరకాల ఫార్మాట్స్ అయితే నేర్చుకున్నాము, కానీ లెటర్ రాసింది అయితే లేదు. బట్ లెటర్ రాసాము అని ఎవరైనా చెప్తే మాత్రం నేను చాలా ఎగ్జైట్ అయిపోయి వింటాను, బికాస్ అది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి. సో ఇలాంటివి మీరు మీకేమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే, రేర్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా లెటర్ రైటింగ్ లేకపోతే ఏదన్నా ట్రావెల్ కింగ్కి వెళ్ళినప్పుడు ఎవరితోనన్నా పరిచయం అయిన అవ్వడము లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయడము, ఇలాంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ మీరు మీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకున్నవి నాతో షేర్ చేసుకోవడానికి డయల్ చేయాల్సిన నంబర్ 0402323-0030, 0402323-4821, 0402970-4715. ఈరోజు మనం అలా హాయిగా ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుకుందాము. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని. స్టే ట్యూన్డ్.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లి.

చేయాలి అని పంచుకోండి అని నేను చెప్పాను. కాబట్టి మీరు నాకు డయల్ చేయాల్సిన నంబర్ 0402323 00 0403 0 0403 4821 0402970 4715. అండ్ స్పెసిఫిక్గా ఎవరైనా లెటర్స్ రాసి ఉన్నా, ఎవరైనా లెటర్స్ రిసీవ్ చేసుకున్న వాళ్ళ ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి ఆ క్యూట్ మెమరీ ఏమైనా, క్యూట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా పంచుకోండి. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9 అండ్ వీఆర్ ఇన్ హెలో రెయిన్బో.

0: మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నట్టున్నారు, మాట్లాడేద్దాము. అంతకు ముందు సుయా అనుభవాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్స్పీరియన్సెస్ అనేవి చాలా మెమరబుల్గా ఉంటాయి. అవి మనము ఎప్పుడైతే రెడీగా లేమో అప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతాము, రైట్? యు ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఇట్. అలా ఒక మేబీ లైఫ్ రొటీన్లో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఏమైనా చూస్తున్నప్పుడు, ఆర్ ఎవరన్నా వాళ్ళ బాధల్ని పంచుకుంటున్నప్పుడు, ఇలా ఎనీ టైమ్ వెన్ యూ నాట్ రెడీ ఫర్ ఇట్ అప్పుడే ఎక్స్పీరియన్స్ అనేవి మనకి ఎన్కౌంటర్ అవుతూ ఉంటాయి. సో ఇవాళ మన కాలేజ్ ఏం చెప్తున్నారో వినేద్దాము. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ నందిని మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: ఓం సాహితికి నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీ నుంచి మాట్లాడుచున్నాను మేడం గారు.
0: చెప్పండి.
1: ఇకపోతే అండి, ఈ జనరేషన్ లో మీకు కూడా తెలియదేమో అని ఒకప్పుడు పోస్ట్ కార్డులు 15 పైసలకి వచ్చేదండి కార్డు అండి. ఇన్లైన్ లెటర్ అయితే 35 వయసు ఉండేదండి. ఎవరికైనా ఊరికి రాయాలి అంటే అండి పోస్ట్ కార్డు కానీ ఇన్లైన్ లెటర్ ఎక్కువ ఎక్కువ ఉంటే అండి ఇన్లైన్ కవర్ తీసుకుని ఇన్లైన్ కవర్ మీద రాసేవాళ్ళం అండి. అది వెళ్ళాలంటే 3 రోజులు 4 రోజులు పట్టేదండి. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రావాలంటే జవాబు మళ్ళీ 4 రోజులు పట్టేది మేడం. ఇకపోతే అండి, మేము ప్రతి నెల ఎండింగ్ లో మా దేశం వెళ్తాం మేడం, ప్రతి నెల కూడా. హలో,
0: చెప్పండి చెప్పండి.
1: హలో నందిని మేడం గారు,
0: చెప్పండి చెప్పండి.
1: సరిగ్గా వాయిస్ వినపడతలేదు మేడం,
0: మీరు మాట్లాడండి.
1: హలో
0: హలో
1: హలో.
0: ఓకే, లుక్స్ లైక్ కాల్ డ్రాప్ అయింది. బట్ యా, చాలా రకరకాల పోస్ట్స్ కూడా ఉంటాయి. అండ్ నిజంగా ఈ జనరేషన్కి అయితే అసలు ఐడియా ఉండకుండొచ్చు. బట్ మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో,
2: శుభ సాయంత్రం మేడం గారికి.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
2: కే రమేష్. అమ్మా,
0: రమేష్ గారు చెప్పండి, మీ మర్చిపోలేని అనుభవాలు ఏంటి? మీరు ఎప్పటికీ గుర్తు ఉంచుకునే అనుభవాలండి.
2: అమ్మా అమ్మా, చెప్తానమ్మా. అమ్మా ఇంకోటి, అమ్మా కే రమేష్ ఉస్మానియా అని. అయితే నా మన్మడమ్మ లాస్ట్ ఇయర్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ తీసుకొచ్చాడమ్మా. నాకు అది ఇప్పటికీ ఇంతమంది మర్చిపోనమ్మా. కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ వచ్చిందనమాట దానికి ఇంటర్మీడియట్ లో. అది ఎప్పటికీ మరవలేని ఇది అనమాట నా మన్మడ అనమాట.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: అవునమ్మా.
0: సో యా, కొంతమందికి వేరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కానివ్వండి, లేదు కిడ్స్ కానీ, వాళ్ళ అచీవ్మెంట్స్ కూడా మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. బికాస్ మోస్ట్లీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల, రీజన్స్ వల్ల పేరెంట్స్ ఏదైతే అచీవ్ చేయలేకపోయారో వాళ్ళ పిల్లలు అచీవ్ చేయాలని ఎప్పుడూ తాపన పడుతూనే ఉంటారు. అట్ ద ఎండ్ అది అచీవ్ అయితే వాళ్ళకన్నా హ్యాపీగా ఎవ్వరూ ఉండరు. కష్టపడి అచీవ్ చేసిన పిల్లల కన్నా వెనుకుండి సపోర్ట్ చేసిన సపోర్ట్ సిస్టమ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది వాళ్ళ పర్సనల్ అచీవ్మెంట్గా ఫీల్ అయిపోయి బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ లిస్ట్లో యాడ్ చేస్తుంది. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో మాట్లాడేద్దాము.

0: సో మన నెక్స్ట్ కాలర్ హలో
1: హలో,
0: రమణయ్య గారు.
1: నందిని గారు. నందిని, బాగున్నానేనా?
0: బాగున్నాను, బాగున్నానండి. మీరు బాగున్నారు అనుకుంటున్నాను.
1: జీవితంలో మర్చిపోలేని అనుభవాలు.
0: అవును.
1: మర్చిపోలేని అనుభవాలు అంటే ఎన్నో ఉన్నాయమ్మా అనుభవాలు. అటువంటికి ఎన్ని అనుభవాలన్నీ కూడా చెప్పాలంటే కూడా చాలా కష్టము.
0: అవును.
1: మనం అనుభవాలు అనేవి ఏంటంటే, జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంటాం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంటాము. అసలు నేను చాలా ఒడిదుడుకు ఎదుర్కొన్నాను భవిష్యత్తులో. అయితే అన్నిటికీ మా అన్నయ్య తోడు నీడగా ఉన్నాడు కాబట్టి ఆయన అన్ని సవరిస్తా వచ్చినాడు. ఎన్నో ఫ్యాక్షన్ విలేజ్ లో ఇబ్బంది పడి అట్లా ఇట్లా అన్ని రకాలు పడ్డాము. అన్ని కూడా బయటకు వచ్చేసి అందరం బాగున్నాము. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా గడిచిపోతుంది. జీవితంలో మర్చిపోలేని ఘట్టాలంటే వాటి పిల్లలు, మా పిల్లలు, కొడుకు కోడలు, పిల్లలు చక్కగా చూసుకుంటున్నారు. నా శ్రీమతి లేకపోయినా కూడా వాళ్ళు చక్కగా చూసుకుంటున్నారు. అదే నా అనుభవం. ఇంకా
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ రమణయ్య గారు.
1: ఓకే అమ్మా.
0: ఆల్ రైట్. సో ఎక్స్పీరియన్సెస్ అనేది ఒక డెఫినేషన్లో పెట్టలేము, బికాజ్ ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అనేది ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. అది వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, లైఫ్ సిచ్యువేషన్స్, లేకపోతే లైఫ్లో ఎన్కౌంటర్ అయిన సినారియోస్ వల్ల ఆ డెఫినేషన్ అనేది వేరే వేరే రూపం దాల్చుకుంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ సంథింగ్, అ కైండ్ ఆఫ్ అ ఫీలింగ్ అని నేను చెప్తాను. ఒకరికి ఒకటి అనిపిస్తుంది, దట్ ఈస్ హౌ ఎక్స్పీరియన్స్. మీరు చూపించలేరు, మీకు అనిపించేది ఎగ్జాక్ట్గా ఎదుటి వాళ్ళకి కూడా కన్వే చేయలేము. కానీ ఎవరన్నా వాళ్ళ అనుభవాల గురించి మాట్లాడుతుంటే ఆ కళ్ళలో ఒక మెరుపు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. దట్ గివ్స్ అ డిఫరెంట్ వైబ్రేషన్, దట్ గివ్స్ అ డిఫరెంట్ స్పార్క్ ఇన్ దర్ ఫేస్. సో అది చాలా చెరిషబుల్. అండ్ మా ఎక్స్పీరియన్సెస్ కూడా అందరూ అందరితో షేర్ చేసుకోలేరు కాబట్టి ఆకాశవాణితో అయితే చేసుకుంటారు. కాబట్టి యూ కెన్ డైల్ ఇన్ టు మీ అట్ 0402323003004820203482104715.

0: వెల్కమ్ బ్యాక్. మన నెక్స్ట్ కాలర్ ఎవరు మాట్లాడేద్దాము. హలో హలో,
1: హలో, నమస్తే మేడం. నా పేరు నాగేంద్ర నాయుడు, విజయనగర్
0: నమస్కారం అండి.
1: కాలేజ్.
0: నాగేంద్ర గారు చెప్పండి.
1: టాపిక్ బాగుంది మేడం.
0: థ్యాంక్స్ అండి.
1: ఇప్పుడు ఇది మన లెటర్స్ ఉంటే, ఇప్పుడు ఇప్పుడేం కాదు, ఓల్డ్ 60s 70s లో. నా ఏజ్ 68.
0: ఓకే,
1: ఆ రోజుల్లో మాకు లెటర్స్ వచ్చాయి. ఊరు నుంచి మేము ఊరు వెళ్ళినా మా అమ్మమ్మ గారి నుంచి లెటర్స్ వచ్చాయి.
0: ఓకే,
1: పోస్ట్ కార్డు లెటర్స్ మీద రాసేవారు. ఆ లెటర్స్ లో కూడా ఎక్కడ వదలకుండా సైడ్ లో కూడా మీరు మళ్ళీ వెంటనే లెటర్ రాయండి, మేము ఇలా వెళ్ళాం, విజయవాడలో దిగాం, రైల్లో వెళ్ళాం, అక్కడ తాతయ్య వచ్చి మాకు టిఫిన్ అందించాడు, పరిచయం పోయింది రైల్లో, ఇవన్నీ రాసేవారు మేడం సరదాగా. ఆ లెటర్స్ ఎప్పుడు వస్తాయా, ఆ ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వస్తారా, అప్పుడు ఫోన్ లేవు కదా.
0: అవును,
1: ఆ లెటర్ కోసం చూస్తే పోస్ట్ మ్యాన్ రోజు అడిగేవాళ్ళు, ఆ వస్తుంటే వాళ్ళ లెటర్ వస్తుందా అని రాగానే ఆ లెటర్ పట్టుకొని మాకు ఆనందం ఉండేది. ఆ రోజులు వేరే మేడం.
0: అవును, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో అవును, పోస్ట్ మ్యాన్కి కూడా ఒక డిఫరెంట్ రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది పోస్ట్ మ్యాన్తో కూడా. లెటర్ వచ్చిందా, లెటర్ రాలేదా. ఇప్పుడు కొంతమంది ఏజ్ అయిపోతూ ఉంటుంది, పిల్లలు లెటర్ రాస్తే వాళ్ళు చదవలేకుండా ఉన్నప్పుడు పోస్ట్ మ్యానే వాళ్ళకి చదివి ఆ లెటర్లో ఏముందో వాళ్ళకి తెలియజేసేవాళ్ళు అన్నమాట. అంత నమ్మకం ఉండేది పోస్ట్ మ్యాన్ మీద కూడా. అదొక చిన్న చిన్న మంచి ఎన్విరాన్మెంట్, మంచి రిలేషన్ నెట్వర్క్ ఉండేది కాబట్టి అదొక ఎప్పటికీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా నిలిచిపోతుంది లెటర్స్ అనేవి అందరికీ. సో మన నెక్స్ట్ కాలర్ ఏం మాట్లాడుతున్నారో చూసేద్దాం. హలో,
1: హలో హలో నందిని,
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు
1: చక్రధర్ అండి.
0: చక్రధర్ గారు, విన్నారా అండి టాపిక్?
1: విన్నారు. నేను ఇప్పుడు ఏం కాదు, దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా 9 సంవత్సరాల నుంచి కూడా వింటున్నాను. మీరు అందరు గుర్తుపడతారు నన్ను. అయితే నా మెమరీ అన్నారు కదా,
0: అవును.
1: అయితే 98.3 ఎఫ్ఎం లో రేడియో జాకీ భార్గవి ఉంది కదా, ఆమె నన్ను హలో అన్న దగ్గర గుర్తుపట్టేస్తుంది ఎన్నైనా సరే. అట్లా అంత ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. 12th 12th 2012 అనమాట. 12th 12th 12 ఆ రోజు నాకు బాలసుబ్రహ్మణ్యం గారితో డైరెక్ట్ ఫోన్ కనెక్ట్ ఇచ్చినారు.
0: ఓకే ఓకే అండి.
1: అతను మాట్లాడాను, చాలా సార్లు మాట్లాడదాం అనుకో, డైరెక్ట్ గా కూడా కరెక్ట్ అయినాను కానీ మాట్లాడిన పరిస్థితి కానీ ఆ మేడం మాత్రం కరెక్ట్ గా నాకు ఆ రోజు కనెక్ట్ ఇచ్చినారు అనమాట. ఆ భార్గవ మేడం మీద కవిత కూడా చెప్పించాను.
0: ఓకే ఓకే, నైస్ అండి.
1: అది 12th 12th 2012.
0: వెరీ వెరీ గుడ్ అండి, మీకు డేట్ తో సహా బాగా గుర్తుందంటే అది మీకు చాలా స్పెషల్ మెమరీ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. సో యా, కొంతమందికి సెలబ్రిటీస్తో కూడా కలవటము, మాట్లాడటము అది కూడా ఒక డిఫరెంట్ కిక్ ఇస్తుంది. ఇందాక చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి మంచి మ్యూజిక్ వినటం ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళడము ఇంకొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్, అండ్ సన్సెట్స్ సన్రైజెస్ చేసే వాళ్ళకి అయితే ఏ ప్లేస్కి వెళ్ళినా సన్సెట్ చూడండి, సన్రైజెస్ చూడండి, అసలు ఆ ట్రిప్ ఫినిషే అవ్వదు. దే జస్ట్ గో, బికాస్ ప్రతి ప్లేస్కి సన్రైజ్ సన్సెట్ అనేది చాలా యునీక్గా ఉంటాయి. ఆ యునీక్నెస్ని క్యాప్చర్ చేయడము, ఆ యునీక్నెస్ని అర్థం చేసుకోవడము అందరి తరం కాదు, బికాజ్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐ ఫర్ ద డీటెయిల్. అండ్ ప్రతి ఒక్కరికి ఒకటే విషయం మీద ఉండాలని కూడా లేదు, కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఉంటుంది. కొంతమందికి ఫుడ్ కుక్ చేయడము అదే అద్భుతమైన ఎక్స్పీరియన్స్. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కోసం వండి పెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టడం అంటే ఆహా, ఇంకేం అక్కర్లేదు, కష్టపడినంత ఎఫర్ట్స్ మర్చిపోతారు కదా. అలా మీ ఎక్స్పీరియన్సెస్ని నాతో పంచుకోండి. దానికోసం మీరు డయల్ చేయాల్సిన నంబర్ 0402323003, 0402323484, 0402 4712 ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: ఎస్, డోంట్ మిస్ ఇట్.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad
4: on FM Rainbow 101.9.
5: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
2: చెప్పనులే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
5: తుడిపకలే, చిన్నగా రాసుకో.

0: Bro, did you know there's a theater fest at Rabindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: Welcome back. 7:21 studio clock lo time and mana next caller ever choose Damo. Hello. Hello.
3: Hello. Namaskar Nandini garu.
2: Namaskaram andi.
3: Oli it varandi.
2: Chepandi. Me my marchipoleni anubhavalu.
3: Marchipoleni. జీవితంలో ఎన్నో అనుభవాలు జరుగుతుంటాయి, కానీ కొన్ని మాత్రమే మై మర్చిపోకుండా ఉంటాయి. దాంట్లో ఒకటి ఏమిటంటే, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు సీఎం గా ఉన్నప్పుడు నేను ఉద్యోగరీత్యా ఆయన పరిధిలో ఉండాల్సి వచ్చింది, సెక్రటేరియట్ లో. సో అప్పుడు ఆయన అంటే సెక్రటరీ నుంచి ఆయన నివాసానికి వచ్చేస్తారు. వచ్చినప్పుడు కూడా ఫైల్స్ అవి కొంచెం ఉంటాయి అన్నమాట, సీక్రెట్స్ ఉంటాయి. వెళ్ళినప్పుడు ఆయన నాకు తెల్లారి 6 గంటలకు ఆయన పాలు తాగుతారు. నాకు 3 రోజులు అలాగే నాకు టీ ఇప్పించారు అన్నమాట. బాయ్కి చెప్పి ప్రభాకర్ గారు ఉన్నారు, టీ తాగారండి మీరు అని ముందు అడిగేవారు ఆయన నన్ను. వస్తే బాయ్ ఇస్తే తాగేవాడిని, లేదు లేదండి తాగలేదండి అని. ప్రభాకర్ గారికి టీ ఇవ్వండి అని మర్యాద పూర్వకంగా చెప్పేవారు అన్నమాట. అలాంటి ఛాన్స్ 3 సార్లు వచ్చింది, అది మై మర్చిపోలేందే, ఎందుకంటే అంతటి మహానుభావుడు కదా.
2: అవును, మహానుభావులు అంతే కదండి, వాళ్ళు పక్కన వాళ్ళ గురించి ఆలోచించి తర్వాత వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు.
3: అలాగే చిన్నది రిక్వెస్ట్, రేపు మా మనవరాలు అర్హాది చిట్టెంపల్లి అర్హాది బర్త్డే ఉందమ్మా, విశేష కొద్ది చెప్పేస్తే మీ మూలంగా ఆమె ఎయిర్ లోని వెలిగిపోతుంది.
2: తప్పకుండా అండి, రేపు కాబట్టి రేపు ఆర్జే డెఫినెట్ గా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఎస్, లీడర్స్ అనేవాళ్ళు లీడ్ చేయాలి, అండ్ వాళ్ళు లీడ్ చేయడంతో పాటు ముందున్నాం కదా, మాకు ముందు తప్ప ఏం కనిపించట్లేదు అని అనుకునేవాడు ఒక మంచి లీడర్ డెఫినెట్గా అనిపించుకోడు. సో వెనుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, వాలి బాగోగులు చూసుకుంటూ ముందుకి నడిపేవాడే లీడర్ అవుతాడు. కాబట్టి మహానుభావులు అలా పుట్టిరారు, వాళ్ళు ఎన్నో ఒడిదొడుకుల్ని ఫేస్ చేసుకొని ఆ పొజిషన్కి వస్తారు. సో దే డెఫినెట్లీ నెవర్ ఫర్గెట్ దే రూట్స్. వెల్, లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ చాలా ముఖ్యమైన భాగం. కాబట్టి మీకు అలాంటివి ఏమైనా మర్చిపోలేని అనుభవాలు ఉంటే డెఫినెట్లీ డూ షేర్ విత్ మీ. అండ్ ఎలా చేయాలి నందిని అని అంటే, మీరు నాకు కాల్ చేసి చెప్పుకోవచ్చు. ఆ నంబర్స్ ఏంటి అంటే 0402323003, 0402323481, 0402970471. I'm all yours. You can dial in to me and talk to me. You're listening to Akashwani Hyderabad, FM Rainbow 101.9. This is your RJ Nandini. Stay tuned.

0: మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు.
1: గుడ్
0: హలో,
1: ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట నుండి.
0: నరసింహారెడ్డి గారు, మీ లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ చెప్పండి.
1: ఎక్స్పీరియన్స్ అనుభవం అంటే మేడం, మేము చిన్నగా ఉన్నప్పుడు ఆకాశవాణికి ఈ మన ఇండియన్ లీడర్ మీద లేటర్, చిన్న పోస్ట్ కార్డ్ వస్తుందా మేడం,
0: అవును.
1: దానిపైన పాటలు కొడుతుంటుంది మేడం.
0: ఓకే,
1: అంటే కొడుతప్పుడు ఏంటంటే అది ఎప్పుడు వస్తుంది పాట అనేది తెలియదు కదా మేడం,
0: అవును.
1: దాని కొరకు వెయిట్ చేస్తుంటాం మేడం. అయితే అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు మీకు డైరెక్ట్ మీతో మాట్లాడుతున్నాం మేడం, రేడియో స్టేషన్ తోని. మేము ఎందుకంటే ఇది చాలా మంచి అనుభవం మేడం మాకు, అప్పుడు చిన్నప్పటి నుంచి అప్పుడు అట్లుంటే ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడుతున్నాం మేడం. ఇంకో విషయం మేడం
0: చెప్పండి.
1: మన ఓలేటి ప్రభాకర్ రావు గారి మనుమరాలకి రేపు పుట్టినరోజు ఉందంటే
0: ఆల్
1: శుభాకాంక్షలు.
0: రైట్, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో

0: మార్చండి. సో ఆకాశవాణితో కూడా చాలామందికి చాలా అనుభవాలు ముడిపడి ఉన్నాయి, బికాస్ 90 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాము. సో 90 సంవత్సరాలు అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 5 జనరేషన్స్ కంప్లీట్లీ చూసుంటాయి, లైక్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ టిల్ డేట్ వీఆర్ గోయింగ్ ఆల్ స్ట్రాంగ్. సో దీంతో చాలా చాలా ఎక్స్పీరియన్సెస్. ఒకప్పుడు మనం లెటర్స్ రాసుకునే వాళ్ళము, బట్ ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ ఇన్ చేసుకుంటున్నాము. వాట్సాప్లో కూడా మెసేజెస్ అనేవి ఆర్చేస్కి ఫ్లడ్ అవుతూ ఉంటాయి. ఆకాశవాణికి బెస్ట్ విషెస్ చెప్తూ వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళ ఫీడ్బ్యాక్ మనకి రియల్ టైంలో అందిస్తున్నారు. సో ఇలా ఎంత ముందుకి ప్రోగ్రెస్ అయినా కూడా అరే అప్పటి రోజులు బాగుండేవి అని ఏదో ఒక విషయంలో అనిపిస్తూనే ఉంటాయి కదా. అలాంటివి చాలా మెమరబుల్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకు లైఫ్ లాంగ్ కూడా ఉండిపోతూ ఉంటాయి. ఎవరికైనా షేర్ చేసుకున్నప్పుడు కూడా ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని. యు ఆర్ లిస్నింగ్ టు హలో రెయిన్బో. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. ఓ ఇన్ సమ్ టైం.
1: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
0: ఆల్ రైజ్. హలో,
2: అందరి
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
2: అవునా అండి,
0: అవునండి.
2: మీ వాయిస్ ఎలా ఉంది? చాలా చక్కగా ఉంది.
0: థ్యాంక్స్ అండి.
2: మీరు ఎప్పుడు కూడా రావాలని మధ్య మధ్యలో బ్రేక్ చేయకుండా ఉండాలని కోరుకుంటాను.
0: థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పలేదు.
2: చక్కెర గారు అండి.
0: ఓకే.
2: అయితే ఏంటంటే మీరు మాట్లాడే మాట తెలంగాణ భాష కాకుండా ఏదో ఇంగ్లీషు, అప్పుడు ఎప్పుడు పరిపాలన బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన చేసినారు కదా, అలా అలా మాట్లాడుతున్నారు. రాణి ఎలిజబెత్ రాణి.
0: అవునా అండి, థ్యాంక్స్ అండి.
2: అలా కాకుండా చక్కగా తెలంగాణ భాషలో మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను.
0: తప్పకుండా తప్పకుండా అండి.
2: మనం ఎలిజిబెత్ కాలంలో లేదం కదా, తెలంగాణ కాలంలో ఉన్నాం కదా.
0: అవునండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కాబట్టి ఇది నా స్టైల్. సో తెలంగాణ అన్న ఒక సెగ్మెంట్ ఉంది కాబట్టి ప్రాపర్ తెలంగాణ అనేది అప్పుడు డెఫినెట్గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్ యువర్ ఫీడ్బ్యాక్. సో ఎస్, మీ అనుభవాలు నాతో పంచుకోవడానికి మీరు డైల్ చేయాల్సిన నంబర్ 0402323003030, 0402323482, 0402970471. నెక్స్ట్ కాల్తో మాట్లాడక ముందు ఒక మంచి పాట వినేద్దాము.

0: Welcome back. 7:30 studio clock low time, and you're listening to Akashwani Hyderabad FM Rainbow 101.9. Mana next caller line lo unnaru, maatladedamu. Hello.
1: Hello.
0: Hello. Namaskaram andi, mee peru?
1: Nenu Guntur nunchi Kumar ni maatladutunnanandi.
0: Okay, Kumar garu, cheppandi mee manchi anubhavalu, life lo marchipoleni anubhavalu emanna unte.
1: మర్చిపోలేని అనుభవాలు అంటే, నేను 2004లో ఒక హాస్టల్లో చేరానండి. ఆ హాస్టల్ వాతావరణం కొంచెం బాగుండి కొంచెం బాగున్నట్టుగా అలా అలా ఉంటుంది.
0: ఓకే,
1: సో పర్వాలేదని చెప్పాలి. కాకపోతే ఏంటంటే, హాస్టల్కి వెళ్ళేటప్పుడేమో చాలా ఏడ్చుకుంటా వెళ్ళేవాళ్ళం, కానీ ఒక్కసారి సెలవులు ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఉండేది.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్ నాతో పంచుకున్నందుకు. యా, సో హాస్టల్ గురించి చెప్పాలంటే, హాస్టల్లో వెళ్ళేప్పుడు ఏడుపు వస్తుంది డెఫినెట్లీ. ఇంటికి వెళ్తున్నామంటే చాలా ఆనందంగా ఉంటుంది, మళ్ళీ వెళ్ళాలంటే అయ్యో అనిపిస్తుంది. బట్ వన్స్ హాస్టల్ లైఫ్ అయిపోయింది అని అనిపించినప్పుడు, ఒక్కసారి అన్ని మెమరీస్ ఇలా కళ్ళ ముందు ఫ్లాష్ అయిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్న రోజులు మనకు తెలియదు అసలు వాట్ ఆర్ వీ హ్యావింగ్ అని. ఆ తర్వాత ఇంక ఇది అయిపోయింది, ఇఫ్ వీ హ్యావ్ టు మూవ్ టు అవర్ నెక్స్ట్ జర్నీ, వీ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ అని మనం రియలైజ్ అయినప్పుడు, ఆ మెమరీస్ అన్నీ ఫ్లాష్ అయ్యి అసలు మన దగ్గర ఏముండింది, వాట్ వీ ఆల్రెడీ హ్యాడ్ అన్నది అప్పుడు రియలైజ్ అయిపోతూ ఉంటాము. అండ్ కొంచెం బాధ కూడా ఉంటుంది, బికాస్ టైం లేదు మళ్ళీ ఆ లైఫ్ని రిలీవ్ చేయలేము అనేసి. అలాంటి రియలైజేషన్స్, రిగ్రెట్స్ రావటం లేట్ అవ్వకముందే మనము ప్రజెంట్ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. ఇక్కడ మన చుట్టూ ఏమున్నాయన్నది అబ్జర్వ్ చేయాలి. ఎలాంటి స్మెల్ మన రూమ్లో ఉంది, ఎలాంటి ప్రకృతి మన చుట్టూ

ఉంది. మన రూమ్లో విండోలో నుంచి వస్తే ఏం కనిపిస్తుంది, రూమ్లో లైట్ ఏ సైడ్ నుంచి వస్తుంది, ఇలా చిన్న చిన్న చిన్న చిన్న డీటెయిల్సే, కానీ అవి చాలా ఇంపాక్ట్ మన మెమరీ మీద క్రియేట్ చేస్తాయి. అలాగే మనకి కూడా బెటర్ మెమరీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాయి. అలాంటి చిన్న చిన్నవి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే అన్ని సెన్సెస్కి ఆ మెమరీ అనేది చాలా స్ట్రాంగ్గా గుర్తుండిపోతుంది. ఎప్పుడు కళ్ళు మూసుకొని ఆ పలానా ప్లేస్ని గుర్తు చేసుకున్నా మనకి ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. ఈ ఎక్స్పీ ఈ ఇలాంటి ఒక ఫీలింగ్, మనం ఒక ఫ్రెండ్ని మిస్ అవుతున్నప్పుడు, లేదు మనం అమ్మా నాన్నల నుంచి దూరంగా ఉన్నప్పుడు, వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు మనకి వాళ్ళ టచ్, వాళ్ళ స్మెల్, వాళ్ళు చుట్టూ ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది అన్నవి మెమరీలో బాగా స్ట్రాంగ్గా గుర్తుండిపోతాయి. అవే గుర్తొస్తూ ఉంటాయి కూడా. సో మనం ఉన్న ప్లేస్లో ఎక్కడ ఎలా ఉన్నాయి, ఎలాంటి కలర్స్ ఉన్నాయి, ఆ రూమ్లో కర్టన్స్ ఎలా ఉన్నాయి, మేబీ అక్కడ మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉంటే అక్కడ ఎన్ని మెట్లు ఉన్నాయి, ఇలాంటివి లెక్క పెట్టండి, ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ద వే యూ ట్రీట్ థింగ్స్ విల్ కంప్లీట్లీ చేంజ్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ RJ నందిని.

0: హలో రెయిన్బో.
1: గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి.
0: హలో
1: మేడం, నా పేరు మధుసూదన్ రెడ్డి.
0: మధుసూదన్ రెడ్డి గారు, చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్ అవి ఏవి?
1: నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో జాయిన్ అయ్యిండు మేడం 2012 అనుకుంటా. అలా ఒకటి 5 డేస్ కోర్స్ ఉంటుంది ఒకటి.
0: ఓకే.

0: ఆడికి మా మిస్సెస్ బలవంతంతో పోయినట్టు ఫస్ట్ 5 డేస్ అక్కడనే ఉండాలి.
1: ఓకే,
0: అయితే ఫస్ట్ టైం నేను పోయినప్పుడు ఒక మనిషి 5 డేస్ ఎలా ఉంటాడు అక్కడ ఒక దగ్గర ప్రపంచం కాంటాక్ట్ లేకుండా అనిపించింది. 6 o'clock వెళ్ళినా, 8 o'clock వరకు కొన్ని ఎక్సర్సైజ్ అవి ఉంటాయి, అక్కడ బ్రేక్ ఇచ్చిండ్రు.
1: ఓకే,
0: టిఫిన్ తిన్నా అంతవరకు గుర్తుంది, తర్వాత 5 డేస్ ఎట్లా అయిపోయిందో తెలుసు. మళ్ళీ అందులో పోయినాక ఎవరితో మాట్లాడద్దు, అండ్ ఉన్న వాళ్ళ దగ్గర 100 పీపుల్స్ ఉండే, అంటే అసలు వాళ్ళతో కూడా మాట్లాడద్దు,
1: సైలెంట్ గా ఉండాలి,
0: సైలెంట్ ఉండాలి, సైలెన్స్ ఉంటది. అందులో ఆ 5 డేస్ కంప్లీట్ చేసినాక నాకు 5 డేస్ ఎట్లా కంప్లీట్ అయిందో నాకు అర్థం కాదు. ఇట్లాంటి తర్వాత నేను దగ్గర ఒక 7 or 8 చేసి ఇప్పటికి.
1: ఓకే,

0: అతన్ని దగ్గర ఒక 7 or 8 చేసి ఇప్పటికి.
1: ఓకే, సో బేసిక్గా ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా
0: మనం అర్థం
1: యూస్ఫుల్
0: చేసుకో,
1: అయిపోతుంది.
0: మెంటల్లీ కొద్దిగా సెట్ అవుతుంది. అసలు ఒక ప్రయోజనం, అసలు కొద్ది రోజుల దాకా అసలు మనకు వేరే ఆలోచన రాదు. అది
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షేరింగ్. వెల్, మనతో మనం కూడా టైం స్పెండ్ చేయాలి అంటే ఏంటి, మనతో ఎలా స్పెండ్ చేయాలి అంటే వాట్ డస్ ఇట్ మీన్ అని అనుకుంటే ఏం లేదు, ఏం చేయాలో తెలియనప్పుడు మీకు నచ్చింది చేయండి. అసలు మనకంటూ ఒక హాబీ ఉంటుంది కదా, ఆ హాబీని లాస్ట్ టైం ఎప్పుడు చేశారు? రన్నింగో, బ్యాడ్మింటన్ ఆడటమో, పెయింటింగ్, లేదా బుక్స్ చదవటము, ఇలాగ మీకు ఇష్టమైనవి చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే, హోంవర్క్ అయిపోగానే ఫస్ట్ చేసే పని, లేదంటే ఏదన్నా పని ఇష్టంగా చేయాలి అని అంటే మన పేరెంట్స్ మనతో బేరం ఆడేవాళ్ళు, నువ్వు హోంవర్క్ చేస్తేనే కలరింగ్ చేయొచ్చు, నువ్వు హోంవర్క్ చేస్తేనే నావెల్ చదవచ్చు, నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్తేనే వీకెండ్ బ్యాడ్మింటన్కి వెళ్ళచ్చు అని ఇలా బార్గెయిన్ చేస్తే మనము అప్పా ఓకే ఇచ్చేస్తే నేను అది చేయగలను అని అనిపించే యాక్టివిటీ ఉంటుంది కదా, అలాంటి యాక్టివిటీని రాను రాను ఏజ్ వస్తున్నా కొద్దీ లాస్ట్ ఎప్పుడు చేశారో గుర్తు చేయండి. చాలా కౌంటబుల్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి, బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఆన్ రెగ్యులర్ బేసిస్, డే టు డే వాటి కోసం టైం తీసుకొని చేస్తే మాత్రము నన్ను అడిగితే వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్స్ యూ విల్ బీ. సో మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈధర్ కంప్లీట్లీ సైలెంట్గా అయిపోవాలి, బుర్రలో ఉన్న ఆలోచనలు అన్నిటినీ రానివ్వాలి, వాటిని ఆపితే అవి స్టోర్ అయిపోయి వాల్కెనో లాగా రెడీ అయిపోతూ ఉంటుంది ఫుల్ హై ప్రెషర్లో, ఎప్పుడు బర్స్ట్ అయ్యి ఏది బయటపడుతుందో తెలీదు. అందుకు ఎమోషన్స్ అనేవి, ఆలోచనలు అనేవి ఎప్పటికప్పుడు వెంటౌట్ చేస్తూ ఉండాలి, ఆ తర్వాత మనకి మనసుకి నచ్చిన పనులు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మన ఆలోచనలు ఫస్ట్ థింగ్ ఒకటి ఒకటి కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా అలైన్ అయిపోతాయి, సెకండ్ థింగ్ అసలు మనం ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాము, మనకి ఏమి ఇష్టము, మనతో మనం ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటామో కూడా తెలుస్తుంది. అండ్ చుట్టుముట్టు ఉన్న చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్, చిన్న చిన్న మనస్పర్ధలు ఇవన్నీ ఏ డజంట్ మ్యాటర్, ఇప్పుడు ఉంటాయి రేపు పోతాయి అని చిన్నగా అనిపిస్తుంది, పెద్ద ప్రాబ్లం కూడా చిన్న ఆగింజలా కనిపిస్తుంది. ఆలోచించండి అండ్ ప్రయత్నించండి. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని. వెల్, మీరు నాతో మాట్లాడడానికి డయల్ చేయాల్సిన నంబర్స్ 0402-323-0030, 0402-323-4821, 0402-970-4715. డూ కాల్ మీ అండ్ షేర్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్.

0: Boston.
1: White check.

0: వెల్కమ్ బ్యాక్. సో మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
1: హాయ్,
0: హాయ్, మీ పేరు?
1: నా పేరు సంజయ్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ అబిట్ సెంటర్.
0: హాయ్ సంజయ్. సో
1: లైన్లో మా బాబు కూడా మాట్లాడుతున్నాడు.
0: యా, డెఫినెట్లీ. హలో, మీ బాబు
1: యు
0: పేరు?
1: ఆస్క్డ్ అబౌట్ ఇట్. సే హాయ్, సే హాయ్. హాయ్
0: హాయ్ హాయ్. ఓ, సో వీ హ్యావ్ అ
1: యాక్చువల్లీ
0: వెరీ
1: సంజయ్ ఇస్ మై
0: జూనియర్
1: సన్.
0: కాలర్. చెప్పండి.
1: Yes. No, when I finished my intermediate, నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత
0: ఓకే.
1: నాకు మంచి ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాలేదు.
0: హ్మ్,
1: ఐ హ్యాడ్ టు గో ఫర్ లాంగ్ టర్మ్.
0: ఓకే
1: దెన్ మై ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ నెల్లూర్.
0: ఓకే
1: అక్కడ నెల్లూర్ బ్రాంచ్ లోనే నేను లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యాను ఫర్ ఐఐటి కోచింగ్. But any time I go to hostel, I'll be back within a month. Undalena.
0: Oh no. Okay.
1: That was third time I was joined in hostel. అది కూడా అలానే అయింది. నేను ఉండడానికి వచ్చేసాను వెనక్కి. కానీ మా ఫాదర్ నన్ను ఏం అనలేదు.
0: Okay.
1: ద వెరీ నెక్స్ట్ డే వీ వెంట్ టు పోకిరి మూవీ.
0: Okay.
1: మై ఫాదర్ ఇస్ అ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. అండ్ సరే అయిపోయింది, మళ్ళా చూద్దాం అన్నారు. మళ్ళీ వెళ్ళాము సేమ్ మూవీకి. అయిపోయింది, బయటకు వెళ్ళి లంచ్ చేసి వచ్చాము. మళ్ళా అదే థియేటర్ ఇంకో స్క్రీన్ లో క్రిష్ మూవీ ఆడుతుంది.
0: ఓకే
1: నేను ఆ మూవీకి వెళ్ళామంటే ఆ మూవీకి కూడా వెళ్ళాము.
0: ఓకే
1: ఒకే రోజు త్రీ మూవీస్ చూసాము. అది అది కూడా ఏంటి, నేను హాస్టల్ కి వెళ్ళనని వెనక్కి వచ్చేసాను నెక్స్ట్ డే.
0: ఓకే
1: దట్ ఐ ఫెల్ట్ వెరీ స్వీట్ ఆఫ్ మై ఫాదర్ అండ్ ఐ వాంట్ టు షేర్ దట్. ఐ ఆల్వేస్ షేర్ దట్ ఎక్స్పీరియన్స్.
0: ఓ, దట్స్ కూల్ అండి. అంటే ఏదో ఒకటి కంఫర్ట్ చేయటానికి యు ఫాదర్ మస్ట్ హ్యావ్ డన్ దట్. దట్స్ రియలీ సో స్వీట్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: కెన్ యూ ప్లే సాంగ్ ఫర్ మై సన్?
0: అబ్సల్యూట్లీ.
1: దిస్ ఇస్ ఎ సాంగ్ ఫ్రమ్ సాగర సంగమం వటపత్ర సాయికి.
0: అవునా? డెఫినెట్లీ, ఐ విల్ ట్రై టు ప్లే అండి. థ్యాంక్ యూ సో మచ్.
1: యా యా, నైస్ టాకింగ్ టు యూ.
0: ఆల్సో
1: థ్యాంక్ యూ.
0: ఇట్స్ ద సేమ్ ఫీటర్. థ్యాంక్ యూ. వెల్, యా, సినిమాలు చూడటం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. కొంతమంది ఉంటారు హూ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ మూవీస్, ఉంటారు కొంతమంది. బట్ దేర్ విల్ బీ పీపుల్ హూ ఆర్ ఫాండ్ ఆఫ్ ఎవ్రీ అదర్ మూవీ. మంచి మూవీస్ చూస్తారు, అలా అని వచ్చిన ప్రతి మూవీ కూడా చూస్తారు. అగైన్, యాజ్ ఐ ఆల్వేస్ సే, ఎక్స్పీరియన్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. యూ డిఫైన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ఓన్ వే, కాబట్టి ఇట్స్ ఓకే to have multiple versions of an experience. You are listening to Akashwani Hyderabad FM Rainbow 101.9, 7:51 studio clock low time.

రైట్, దట్ వాస్ రియలీ గ్రేట్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ప్రశాంతంగా షేర్ చేసుకున్నారు అనిపించింది. అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ టాక్స్ వీ షుడ్ డూ రెగ్యులర్లీ, రేడియోతో కాకపోయినా మీ ఫ్రెండ్స్తో డెఫినెట్గా కూర్చొని అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది అని నాస్టాల్జిక్ అవ్వడంలో అసలు తప్పేం లేదు. సమ్టైమ్స్ మీరు మిమ్మల్ని కూడా అందులో కనుక్కోవచ్చు. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్లో టైం 7:59. 8 o'clock న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఆ తర్వాత 8:30కి మళ్ళీ మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. విమానాశ్రయంలో తనకు ఘనస్వాగతం పలికిన సీషెల్స్ అధ్యకులు డాక్టర్ పాట్రిక్ హెర్మినీకి ధన్యవాదాలు తెలిపారు. హిందూ మహాసముద్రంలో సీషెల్స్ తమకు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామి, ఆప్తమిత్రుడు అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. గుజరాత్లో సహకార రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత్ ట్యాక్సీని హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. రాబోయే 2 ఏళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో చైతన్యం వచ్చిందని, సర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. సర్ ప్రక్రియను ఈసీ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల స్లాబ్ 500 నుంచి 750 అడుగులు మాత్రమే ఉండాలని జీవోలో పేర్కొంది. స్లాబ్ ముందువైపు 3 అడుగులు, మిగతా వైపు 1 అడుగే ఉండాలని తెలిపింది. వీబీజీ రామ్జీ చట్టం రైతులు, గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బతీసేలా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పేదల భవిష్యత్తును తాకట్టు పెట్టే ఈ చట్టాన్ని అంగీకరించబోమని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన హెలెన్ కిల్లర్ జయంతిని పురస్కరించుకుని రాష్టంలోని 14 నైబర్హుడ్ సెంటర్లకు ఈ ఆటోలను మంత్రి సీతక్క ఈరోజు పంపిణీ చేశారు. దివ్యాంగుల పట్ల జాలి చూపడం కాకుండా సమాజంలో సమాన భాగస్వాములుగా చూడటమే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆ వెనువెంటనే ఆకాశవాణిలో తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల వ్యూహాత్మకమైన పర్యటనకు తెలంగాణ బీజేపీ సన్నద్దమవుతోంది. 15,000 మంది కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొంటారని రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఉప్పల్ వేదికగా T20 లీగ్లో మెదక్ ఫాల్కన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. 241 పరుగుల భారీ ఛేదనలో మెదక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులకు పరిమితమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: అబ్బా ఇంకొంచెంసేపు ఉంటే బాగుండేది.
1: డిసప్పాయింట్ అవ్వకండి. నీరా గారు మనం స్టార్ట్ చేద్దాం.
2: ఆఫ్ కోర్స్ రాబిన్.
3: మ్యూజిక్ స్టార్ట్.

0: ఏంది బ్రో, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: వెల్కమ్ బ్యాక్. 8:30 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, మీ ఆర్జే నందినితో. ఆల్ రైట్, వీక్ అంతా కొంచెం హడావుడి హడావుడిగా అనిపిస్తుందా లేదా నిజంగా హడావుడిగా ఉంటుందా? ఎందుకంటే అందరికీ 24 గంటలే, ప్రతి ఒక్కరికి 7 to 8 hours ఆఫ్ స్లీప్ కావాలి. మిగిలిన గంటలు ఏం చేస్తున్నాం? అట్లీస్ట్ మిగిలిన 16 to 18 hours ఏం చేస్తున్నామన్న లెక్కలు వేసుకున్నారా? ఆలోచించండి. ఎందుకంటే అదే టైంలో కొంతమంది చాలా కష్టపడి కన్సిస్టెంట్గా ఒక దానికోసం కష్టపడుతున్నారు. మిగతా వాళ్ళేమో స్క్రోల్ చేస్తూ చేస్తూ బెడ్ టైం అయ్యేసరికి బా ఇవాళ డే అంతా వేస్ట్ అయిపోయింది అని ఆలోచిస్తున్నారు. ఇంకొందరేమో ఓకే ఇవాళ కొంచెం చేసాము, రేపు ఇంకొంచెం ఎక్కువగా చేద్దాము, బ్యాక్లాగ్ అంతా క్లియర్ చేద్దామని ఇంకొకరు. ఇలా మనిషికి తగ్గ ఆలోచనలు. ఇంకొంతమంది ఉంటారు ప్రశాంతంగా, ఎస్ నేను కష్టపడ్డాను, అనుకున్న సిస్టమ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసేసాను, అవి ఆటో పైలట్లో నడుస్తున్నాయి, అండ్ ఐ నీడ్ టు టేక్ టైమ్ ఫర్ మై సెల్ఫ్, లేకపోతే ఇంకొక కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాను, లేకపోతే ఇంకొక చిన్న ట్రిప్ వేసి వస్తాను అని.

ఇలా వాళ్ళు కష్టపడిన దానికి ఇప్పుడు ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా ప్రతి మనిషి ఏదో ఒక దానికోసము అప్గ్రేడ్ అవ్వాలని చూస్తున్నారు. డెఫినెట్లీ నోబడీ వాంట్స్ టు రీగ్రేడ్ రైట్. మాట్లాడుకుందాం. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0400

2324-0852, మరొక నెంబర్ 2324-0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

స్టూడియో క్లాక్ లో టైం 99 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందనీతో. గ్రేట్. ఇప్పుడు కొంచెము ఏమంటారు, ఒక రకమైన సాంగ్స్ మనకి వింటే మోటివేషన్ వస్తుంది, మరికొన్ని సాంగ్స్ వింటే ఎమోషనల్ అయిపోతాము, మరికొన్ని సాంగ్స్ వింటే అదొక జోష్ వస్తుంది. పబ్లిక్లో ఉన్నా ఆడలేకపోవచ్చు డాన్స్, బట్ మైండ్లో మాత్రం వీ విల్ బి డాన్సింగ్ బిట్ టు బిట్. ఇలా సాంగ్స్కి, బుక్స్కి, మూవీస్కి రియాక్ట్ అవుతూ ఉంటాము మనం మనుషులు. ఏది చూసినా కలర్స్కి, ఫ్లవర్స్కి, ఫ్రూట్స్, బటర్ఫ్లైస్, యానిమల్స్, యు నేమ్ ఎనీథింగ్. ఇప్పుడు నేను ఇది ఒక్కొక్కటి చెప్పాను, ఫ్రూట్స్ అన్నాను, యానిమల్స్ అన్నాను, బర్డ్స్ అన్నాను. మీకు ప్రతిసారి ఒక పర్టికులర్ యానిమల్, ఒక పర్టికులర్ ఫ్రూట్, ఒక పర్టికులర్ ఫ్లవర్ స్ట్రైక్ అయ్యే ఉంటుంది కదా. డిడ్ యూ ఈవెన్ పే అటెన్షన్ టు దాట్? ఐ డోంట్ రియలీ థింక్ సో, బికాజ్ మన బుర్రలో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో మనం ఇదేదో ర్యాండమ్ థాట్ అనుకొని మైండ్ స్కిప్ చేసేస్తుంది. బట్ ఇప్పుడు నేను చెప్పాక వెన్ యూ స్టార్ట్ రియలైజింగ్, అవును కదా ఏం యానిమల్ స్ట్రైక్ అయింది, ఏ కలర్ పాపప్ అయ్యింది అని రిటర్న్ క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాము. దిస్ ఈజ్ ఓన్లీ ఇస్ కాల్డ్ యాజ్ పేయింగ్ అటెన్షన్. చిన్న చిన్న డీటెయిల్స్కి మనము అటెన్షన్ పే చేయాలి. ఒకప్పుడు పెయింటింగ్స్ వేసేవాళ్ళు రెఫరెన్స్ కోసం పింట్రెస్ట్ ఓపెన్ చేసేవాళ్ళ, లేకపోతే గూగుల్ మ్యాప్స్, ఐ మీన్ గూగుల్లో సమ్ సెరీన్ ఇమేజెస్ రెఫరెన్స్ తీసుకునే వాళ్ళ. నో, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాళ్ళ ఇమాజినేషన్ నుంచి వచ్చేవి, మరికొన్ని ఎదురుగా నిజంగా నేచర్ని చూస్తూ వేసేవాళ్ళు. అనుకుందాం ఒక సన్సెట్ని ఒక ఆర్టిస్ట్ పెయింట్ చేస్తున్నాడు. ఇట్ విల్ టేక్ రఫ్లీ 2.5 to 3 hours ఒక వేగ్ పెయింటింగ్. డీటెయిల్ కావాలి అంటే మినిమం 4.5 to 5 hours వన్ గోలో చేయాలి అంటే. ఈ టైంలో డూ యూ రియలీ థింక్ క్లౌడ్స్ అవే పొజిషన్లో ఉంటాయి, సన్ అదే కలర్లో ఉంటుంది, అక్కడ ఉన్న గాలి అదే రకంగా ఉంటుంది? నో, మినిట్ టు మినిట్ మన ప్రకృతి అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ పెయింటింగ్ మాత్రము అతను ఎలా ఇమాజిన్ చేసుకున్నాడో అట్లానే వస్తుంది. ఎలా ఫస్ట్ టైం చూశాడో అదే విధంగా రావడానికి ట్రై చేస్తాడు. అలా అని టైం టు టైం మారిపోతున్నాయి కదా క్లౌడ్ పొజిషన్ అని, అయ్యో క్లౌడ్ జరిగిపోగా అని ఎరేసేసి క్లౌడ్ని జరిపోడు కదా. దిస్ ఈజ్ వాట్ ఇస్ కాల్డ్ అ స్టికింగ్ టు ద ప్లాన్, స్టికింగ్ టు ద విజన్. మనకి విజన్ అనేది క్లియర్గా ఉంటే వీ విల్ డెఫినెట్లీ స్టిక్ టు

దాట్ తర్వాత ఎన్ని చేంజెస్ జరిగినా కూడా. బికాజ్ పర్స్పెక్టివ్ షిఫ్ట్ అవ్వచ్చు, బట్ విజన్ మాత్రము ద ఇట్ విల్ రిమైన్ యాజ్ అన్ హుక్. సో హ్యావ్ అ క్లియర్ విజన్ అండ్ ద రెస్ట్ ఫాలోస్. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

9:29 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో ఆల్ టుగెదర్ వి షో ఆల్ అ వెరీ హ్యాపీ వీకెండ్. ప్రశాంతంగా పీస్ఫుల్గా వీకెండ్ ఎంజాయ్ చేసి గెట్ అప్ టు ద నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ లివ్ లాఫ్ అండ్ ఎంజాయ్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని సైనింగ్ ఆఫ్.

0: अच्छा तुम ये तो गाओ,
1: तेरे नैना
2: तेरे नैना तेरे।
0: तुम ऐसा करो, ये गाओ,